0: కూడినటువంటి ప్రవర్తన.
1: దిస్ వర్డ్ నీతి కుడ్ బి అండర్స్టూడ్ దస్ దట్ యు డూ త్రూ ది కెపాసిటీ టు డిస్క్రిమినేట్.
0: నీతి మంచి నడవడికతో మంచి గుణముతో కూడినటువంటిదే నీతి.
1: దిస్ వర్డ్ నీతి అగైన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్, ఎ గుడ్ ట్రైట్.
0: నీతి ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య జ్యోతి.
1: Now this morality or neethi is once again the beacon light that leads you far.
0: Eenadu manava jati endu putti manava jati endu perigi manava jati ende jeevinchuchu manavata aneetvanti yokka shabdam yokka padarthamunu manam gurtinchukolekapothunnam.
1: Today we are born as members of the human race. We are brought up as members of the human race. We make a living in the community of human beings, but we do not understand the meaning of the word manavata.
0: ee manavata aneetuvanti shabdam yokka paramarthamunu prati manavudu gurtinchinappude vaadu manavudu kaagaladu.
1: Every person who wishes to be called man or manava should first and foremost understand the meaning of this word manavata.
0: Manavata anaga adanini human value annaru.
1: The English connotation, the meaning of this word manavata is human value.
0: ee human value aneetuvantidi pratyekamainatvanti subject kaaneradu.
1: This human value is not a separate subject by itself.
0: ee mana nitya jeevitamnandu undinatvanti sahaja jeevitame.
1: This idea of human value is part and parcel of our existence in our daily lives.
0: itti sahaja jeevitanni manam kolpoyi కృత్రిమైనటువంటి జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం చేతనే ఈనాడు ప్రత్యేకించి హ్యూమన్ వాల్యూ అనేటువంటి దానిని మనం అభివృద్ధి పరచుకోవాల్సి వచ్చింది.
1: We have forgotten that which is very much ours, which is part and parcel of our own nature. As a result, we are seeking external ways and means of trying to know what this subject of human values is all about.
0: ఈనాటి మానవత్వం అనేటువంటి దానిని మనం అభివృద్ధి పరచుకునే నిమిత్తమై దీనికి తగినటువంటి ఒక సక్రమమైన విద్యను కూడా మనం అభ్యసించాలి.
1: In order that you might further this idea of human value and the essence of human existence, a special effort has to be made.
0: Chaduvuto paatu samskaram kuda undinappude ee vidya manaku raanistundi.
1: Alongside education, you should also have this necessary culture which would go with it so that you can fulfill your life.
0: Samskaram leka kevalam chaduvu maatrame manavuni yokka divyatvanni taanu anubhavinchaledu.
1: Without this idea of culture or the transformation proper, mere education does not lead man far.
0: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.
1: వన్ కెన్ మాస్టర్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కాంకర్ అన్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్.
0: పూరుడై రణమందు పోరవచ్చు.
1: హీ కుడ్ ఆల్సో బి ఎ వాలరస్ వేలింట్ వన్ అండ్ విన్ వార్స్.
0: రాజ రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: హీ కుడ్ బి బోర్న్ ఎ కింగ్ అమాంగ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్ ఎ వాస్ట్ ఎంపైర్.
0: హేమ గోదానము ఇయవచ్చు.
1: హీ కుడ్ ఆల్సో ఇండల్జ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై వే ఆఫ్ గివింగ్ అవే కౌ అండ్ క్యాటిల్.
0: గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు.
1: హీ కుడ్ ఆల్సో కౌంట్ ఆల్ ద స్టార్స్ ఇన్ ద స్కైస్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: హీ కుడ్ ఆల్సో రికౌంట్ యూ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్.
0: అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు.
1: హీ కుడ్ మాస్టర్ ఆల్ ద 8 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్య.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: హీ కుడ్ ఆల్సో రీచ్ ద మూన్.
0: కానీ
1: బట్
0: దేహేంద్రియములు అరికట్టి
1: to control one's senses of the body,
0: manasu nilpi antarmukhamu chesi,
1: to still the mind and look inwards,
0: nischala samana chittudai niluvaledu,
1: to be steady and one of equipoise, it's impossible.
0: ee naati vidyalanni kuda nu kevalamu indriyulaku vasamu gaaminchunnave kaani indriyulanu nigrahinchukuneetuvanti oka tattvamu ee vidyalo enduku kaanaradu.
1: Today's skills make you a slave of your senses. They do not render you to be master of the senses.
0: ee naati vidya bodhalanni kudunu kevalamu yantrikanga roopanchunnavu kaani ee vidyayandu naipunyamu kaani oka vidhamainatvanti oka chaitanyamu kaani kanipinchutaledu.
1: Today's education system makes you into a mechanical entity. It would not endow you with skills or a sense of awareness of purpose.
0: Kanuka ee chaitanya naipunyamulanu అభివృద్ధి పరిచేనటువంటి విద్యలను ఈనాడు మనం అభ్యసించాలి.
1: సో టుడే వీ మస్ట్ సీక్ అవుట్ వేస్ అండ్ మీన్స్ of filling ourselves with

0: skills and the sense of awareness.
1: మానవుడు తన శక్తి పైన తాను ఆధారపడేటువంటి విద్యను అభ్యసించాలి.
0: Man should try and reach out to that type of education which would make him self-dependent.
1: వృత్తి విద్యను మనం అభివృద్ధి పరచాలి.
0: We should also give room for job-oriented types of education.
1: ఈనాడు కేవలం MA, BA లు మాత్రమే చదివినంత మాత్రమున ప్రయోజనం లేదు.
0: Today there is no point in pursuing courses like MA and BA and the like.
1: కేవలం ఉద్యోగ నిమిత్తమే మన యొక్క విద్యను అభ్యసించడానికి ప్రయత్నించకూడదు.
0: Nor should we try and study for the sake of getting a job.
1: తన యొక్క కర్తవ్యం నిర్వర్తించుకునేటువంటి యొక్క సశక్తి పైన ఆధారపడేటువంటి విద్యను అభ్యసించాలి.
0: We should have that education that will fill us with skills so that we are self-dependent.
1: ఈనాడు కేవలం డిగ్రీలు మాత్రమే పొంది ఉద్యోగంలో అభ్యసించక ఉద్యోగం లభ్యం కాకుండా పోవటం చేత ఈ విద్యార్థులు పెడమార్గం పట్టి వీరు అపవిత్రమైన జీవితానికి అంకుశమవుతున్నారు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేక్స్ వన్ గెట్ ఎ డిగ్రీ. యాజ్ ఎ రిజల్ట్ హీ వాంట్స్ టు సీక్ ఎ జాబ్. హీ డజంట్ గెట్ ఇట్. హీ సబ్జెక్ట్ టు డిస్పెయిర్ అండ్ డిస్పాండెన్సీ అండ్ టేక్స్ అన్డిజైరబుల్ వేస్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఫ్రస్ట్రేషన్.
1: ఈ డిగ్రీలు కేవలం బెగ్గింగ్ బో. ప్రతి ఆఫీసుకు వెళ్లి నాకు ఉద్యోగం ఉద్యోగం అనేటువంటి యొక్క బిచ్చము నడివేటువంటి యొక్క మార్గాన్ని బలపరుస్తూ ఉండాలి.
0: టుడేస్ డిగ్రీ ఇస్ లైక్ ఎ బెగ్గింగ్ బౌల్. యు గో ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ సీకింగ్ ఎ జాబ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిజముగా మానవత్వాన్ని గుర్తించుకుంటే తన స్వశక్తి పైన తాను ఆధారపడి జీవించేటువంటి అవకాశం లేకపోలేదు.
0: If only you would understand your own nature and this essence of human values, you can certainly live on your own legs.
1: మానవత్వనగా కేవలం మనోవాక్ కర్మలు పవిత్రము గావించుకునేటువంటి ఒక ప్రయత్నమునకు పూనుకోవటమే మానవత్వం.
0: This idea of మానవత్వ, this process of trying to imbue these human values is to try to bring about a harmony between the thought, word and deed.
1: అసత్యాదులచే దూషితం కానటువంటి వాక్కును,
0: that word which is not defiled by untruth,
1: హింసాదులచే దూషితం కానటువంటి దేహమును,
0: the actions of the body which are not impure, which do not indulge in violence,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి యొక్క చిత్తమును,
0: and the mind which is not defiled by ideas of ego and attachment,
1: అభివృద్ధి పరచుకోవటమే నిజమైన మానవత్వము.
0: This is true human values what you must imbibe.
1: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది థాట్స్, వర్డ్స్, యాక్షన్, సో మనోవాక్ కర్మలు.
0: సో వాట్ యు మీన్ బై ది ప్రాపర్ స్టడీ హియర్ ఇస్ దిస్ పర్ఫెక్ట్ కాన్సోనెన్స్ దట్ ప్రివైల్స్ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఈ మూడింటిని మనం పవిత్రం గావించుకున్నప్పుడే నిజమైనటువంటి మానవుడిగా రూపొందుతాడు.
0: When these three become sacred and pure, you have really lived your life.
1: Kanuka ee naadu manavattam anetundi rendu tattvamato koodinatundi.
0: Today's life is made up of two components.
1: Dehamu karma kshetramu.
0: The body is a field of action.
1: Atma dharma kshetramu.
0: Atma is a field of dharma.
1: Kanuka ee dharma kshetram anetundi danni కర్మక్షేత్రము ఆవరించి దివ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా మనం నిరూపించి చేయడానికి ప్రయత్నించాలి.
0: సో దిస్ ఫీల్డ్ ఆఫ్ ధర్మక్షేత్ర షుడ్ టేక్ ఆన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, ద యాక్షన్ ఓరియంటెడ్ పర్పస్, అండ్ దేర్ బై ఇట్ షుడ్ బికమ్ ద డివైన్.
1: కనుకనే భగవద్గీత యందు స్వధర్మము నిజం శ్రేయః అన్నారు. స్వధర్మము శ్రేయస్సని, పరధర్మము భయంకరమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత ప్రూవ్స్ దట్ స్వధర్మ is one that brings you benefits, paradharma is that which brings you benefits.
1: Swa anaga atma dharmame swadharmamu.
0: Here, because swa here means atma, and all that goes in the name of the atma is swadharma.
1: Ee atma anetundi kevalam conscience maatrame kaadu.
0: By atma you should not mean its mere conscience.
1: Ee consciousness,
0: it is in fact consciousness.
1: Ee consciousness anetundi darini manamu alavarchukunnappude, మనము దానిని లక్ష్యం చేసుకుని దానిని అనుసరించినప్పుడే నిజమైనటువంటి ఒక ధర్మం నిరూపిస్తుంది.
0: వన్స్ యూ గో బై యువర్ కాన్షియస్నెస్, వాట్ ఎవర్ యూ డూ బికమ్స్ ధర్మ ప్రాపర్, అండ్ దట్ లీడ్ యూ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిదే చైతన్యము.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఆల్సో కాల్డ్ చైతన్యం.
1: ఈ చైతన్యము సర్వత్రా ఉంటుండాలి.
0: అండ్ దిస్ చైతన్య, దిస్ ప్రిన్సిపల్,
1: ఈ సర్వత్రా ఉండినటువంటి ఒక కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచినే కాన్షియన్స్ వస్తుంటుండాలి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ గివ్స్ రైజ్ టు ది ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిదే విట్నెస్.
0: This conscience is the witness process.
1: ఈ విట్నెస్ మనం చేసేటువంటి క్రియలందు ఆధారపడి ఉంటుంది.
0: This witness in turn is dependent on what you do or say.
1: మానవుని యొక్క నిత్య జీవితం నడకలపైన ఆధారపడి ఉంటుంది.
0: It is dependent upon your own daily behavior and conduct.
1: ఈ కాన్షియన్స్ నుంచినే వస్తుంది కాన్షియస్.
0: And in this, from this consciousness is born the word conscience.
1: కనుక ఈనాడు మనము దేహదారులుగా ఉండటమే ఒక కాన్షియస్.
0: So here today, if you are depending on your life in this manner, that is conscience proper.
1: Manamu sakshibhutulaga undatame conscience.
0: If you are witnesses yourself, that becomes conscience.
1: Manamu chaitanya swarupulaga nirupinchatame consciousness.
0: If we exhibit, manifest all that we do thus externally, that becomes consciousness.
1: Kanukane deham okati, manasu marokati, atma inkokati.
0: Therefore the body is one, the mind is second thing, and atma is third thing altogether.
1: కనుకనే ఆత్మ అనేటువంటిదే సత్.
0: సో హియర్ ఇట్ ఇస్ ఆత్మ ఇస్ సత్.
1: మనస్సు అనేటువంటిదే చిత్.
0: ద మైండ్ ఇస్ చిత్.
1: దేహమే రెండింటి యొక్క ఆనందమును అనుభవించేటువంటి ఒక క్రియాస్వరూపమైనటువంటిది.
0: అండ్ ద బాడీ ఇస్ ద మీడియం విచ్ ఎక్స్పీరియన్సెస్ ద జాయ్ ఆఫ్ దీస్ టూ సత్ అండ్ చిత్.
1: ఈ సత్ చిత్ రెండు ఏకమైనప్పుడు దేహం ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: వన్స్ ద సత్ అండ్ చిత్ కమ్ టుగెదర్ ద బాడీ ఎక్స్పీరియన్సెస్ జాయ్ ఆఫ్ బ్లెస్.
1: సత్ అనగా బీయింగ్.
0: So here again, sat means being.
1: Chit anaga awareness.
0: Chit is awareness.
1: Awareness anetvantidi jeevitamu.
0: And awareness is your life.
1: Sat anetvantidi ishwarattvamu.
0: Sat again is ishwarattva.
1: Ee ishwarattvam tho jeevattvam ekamainappudu aanandam anetvantidi mana nijatattvamu.
0: So once his Godhead becomes part of your own lives, then you have happiness.
1: Ide nijamaina human quality.
0: This is true human quality.
1: Ide manavattvamu.
0: This is human value.
1: Sat chit aanandamulato koodinatvanti oka divyattvam anetvanti manavattvanni marchi ఈనాడు కేవలము లౌకికమైన ఐహికమైన భోగభాగ్యముల నిమిత్తమై మన పవిత్రమైన జీవితాన్ని దారబోస్తున్నాము.
0: దిస్ ట్రూలీ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ లైఫ్, దట్స్ ఆఫ్ సచ్చిత్ ఆనంద. యు హావ్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ ఇట్. యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ ద ప్రాసెస్ యు ఆర్ సబ్జెక్టింగ్ యువర్సెల్ఫ్ టు గ్రీఫ్ అండ్ సారో. గ్రీఫ్ అండ్ సారో. ఫర్ దిస్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్.
1: రామాయణం నందు అపురూపమైనటువంటి ఒక రూపం ఉంటుంది.
0: In the Ramayana, a mention is made of a unique character, a peculiar character.
1: Aa vyakti yokka swaroopam chaala vichitramainatuvantidiga untuntadi.
0: Now this character has a form which is rather peculiar.
1: Ataniki meda ledu.
0: Now this character has no neck.
1: Meda ledante manavale ee meda bhujamula paina undetuvantidi kaadu.
0: When you say it doesn't have a neck, it's not the neck that we all have.
1: Atani meda kadupu paina untundadata.
0: The neck of this person rests on his stomach instead.
1: Atani pere kabandudu.
0: The name of this character is Kabandha.
1: Anaga emi kadupu nimittamai talanu upayoga pettukuntunnadu aneetvanti satyam deeni yokka antarartham.
0: The inner meaning of this is that for the sake of filling his stomach, he is making use of his head.
1: Eenaadu vidyavantulandaru kudanu ee vidhamainatundi yokka kabandulu maadrine tayaravutunnaru.
0: Today's educated people are very much like this Kabandha.
1: అనగా తమ యొక్క విద్యలు తమ యొక్క శక్తి సామర్థ్యములు పొట్టకూటి నిమిత్తమై ఉపయోగపెట్టుకునేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: ఇన్ ద సెన్స్ దాట్ ఆల్ దట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దట్ దే హావ్ అచీవ్డ్ ఎ డిగ్రీ ఆఫ్ ప్రొఫిషియన్సీ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్లింగ్ దే స్టమక్.
1: ఇది ఎంత కాలం అనుభవించినప్పటికీ ఇది నిండేటువంటిది కాదు.
0: Now you might go on filling the stomach, but you never can fill it.
1: ఇది ఏ నాటికి తృప్తిని అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ లీడ్ యూ టు సాటిస్ఫాక్షన్.
1: నీవు జీవించే నిమిత్తమే భుజించాలి కానీ భుజించే నిమిత్తమే జీవించరాదు.
0: యు మస్ట్ ఈట్ ఇన్ ఆర్డర్ టు లివ్, నాట్ లివ్ ఇన్ ఆర్డర్ టు ఈట్.
1: కనుకనే ఈనాటి విద్యా విధానం అన్నీ కూడాను జీవిత నిమిత్తమై ఒక ఆదర్శ నిమిత్తమై ఇతర మానవత్వం యొక్క సేవ నిమిత్తమై సమాజం యొక్క పవిత్ర నిమిత్తమై అభ్యసించేటువంటి విద్యలుగా నిరూపించాలి.
0: సో టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ టేక్ ఆన్ దిస్ న్యూ గ్లోరియస్ పాత్ wherein it will fill the people with sacredness, nobility and purity of thought and mind.
1: Aarogyavantamaina jeevitamu,
0: a life which is healthy.
1: Aanandamayamainatunte jeevitamu,
0: a life which is full of happiness and joy.
1: Aadarshavantamainatunte jeevitamu,
0: a life which is an ideal or a model.
1: Andinchetunte nijamainatunte manavattvamu,
0: that is a true human value which can bring to the body these qualities.
1: Atyavasaramu.
0: It is also necessary to have this equal mindedness.
1: Karyadikshata rendavadi.
0: Steadiness of purpose is also necessary.
1: Saubratuttamu idi moodavadi.
0: To have this element of brotherhood is equally important.
1: Samaikyata karyadikshata saubratuttamu ee moodintini nirupinchetvante manavattvamu.
0: So to fill you with this equal mindedness, steadiness of purpose అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ టుడే.
1: కనుక ఈ యొక్క మానవత్వం లోపల సమైక్యత, కార్యదీక్షత ఈనాడు కోల్పోయింది.
0: But today's life is one where there is no place for these three fundamental
1: principles. ఏ కార్యమునకైనా కూడాను విద్యావంతుడు ముందుకు రావటం లేదు.
0: The educated one doesn't willingly come forward to undertake any task.
1: ఈనాటి విద్యార్థులు ఎందు ఉండినటువంటి యొక్క నైతిక జీవితం అనేటువంటిది ఏమాత్రము ప్రకటించడానికి ప్రయత్నించడం లేదు.
0: Or if you look at the moral side of the educated person, it doesn't come to the external world. It doesn't manifest itself.
1: ఈనాడు శ్రమించి పని చేయాలి.
0: You must strive and then you must try to exercise
1: job. ప్రతి చేతికి పని ఇవ్వాలి.
0: You must give work to every pair of hands.
1: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
0: Try and provide water to every field.
1: ప్రతి గృహము ఒక పరిశ్రమంగా మారిపోవాలి.
0: Every house should be transformed into a small industry.
1: అప్పుడే విద్యావంతుడు అనేటువంటి దానిని సార్థకం కావించుకుంటారు కాలంలో.
0: Only then will the educated people fulfill the time that is given.
1: ఈనాడు చేతిలో పని లేకపోవటం చేతనే తలలో అనేక విధమైనటువంటి ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి.
0: Today because not enough work is there for the hands, the mind is given to a lot of anxiety.
1: ఈ ఆలోచనలను అరికట్టేటువంటి విధానం గుర్తించుకోలేకపోవటం చేతనే అవి పెడమార్గం పడుతున్నాయి.
0: And because these thoughts lead the person astray, the result is sorrow and grief.
1: ఈ పెడమార్గం పట్టడం చేతనే నిత్య అనిత్య విషయములను విచారణ చేసుకోలేకపోతున్నాడు.
0: Because the thoughts have gone awry, he is not able to know which is truth, which is not.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు.
0: He is not able to believe himself.
1: తన జీవితాన్ని తాను సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయలేకపోతున్నాడు.
0: He is not able to seek a sense of fulfillment in his life.
1: ప్రతి విద్యావంతుడు కూడా ఒక ఐడియల్ లైఫ్ గా నిరూపించాలి.
0: As against it, every educated person should become an ideal.
1: ఆదర్శవంతమైన జీవితమే విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: An ideal life should be the primary aim of any education system.
1: ఇలాంటి యొక్క విద్యను మనం ఈనాడు అభ్యసించడానికి తగిన కృషి చేయాలి.
0: We should strive to secure such an education.
1: విద్య అనగా కేవలం కళాశాల యందు విద్యాల సంస్థల యందు మాత్రమే అభ్యసించేటువంటిది కాదు.
0: Now, education does not mean all that you learn within the four walls of a college or a school.
1: Nature is the best teacher.
0: It's been said, nature is the best teacher.
1: ఇలాంటి జగత్తు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటున్నాయి.
0: There are any number of themes that we can garner in this nature of ours.
1: కనుక ఈ నేచర్ అనేటువంటి దాంట్లోపల మనం అనుభవించేటువంటి యొక్క ఆనందమును దీనికంటే మించిన మరొక విద్యలు లేవు.
0: And this ananda, the joy that you get through this medium of nature, is unequal.
1: తెలుసుకొనుటే.
0: It is unequal. With means to know.
1: కనుక ఈనాడు ఏదో విద్యలు మనం అభ్యసించామని, ఈ విద్యల వల్ల మనం ఏమో ఉద్దారం అవుతామని అనేక విధములుగా మనము ఊహాగానములు వేస్తున్నాము.
0: Now today we build castles in the air in terms of what we have learned through the medium of this education.
1: విద్యతో పాటు వినయ విధేయతను కూడా మనం పెంచుకోవాలి.
0: Alongside education, as you know it to be, you must also get humility and obedience.
1: ఇదే సంస్కారం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is called true culture.
1: సంస్కరింపజేసేటువంటిది కనుకనే దీనికి సంస్కారం అన్నారు.
0: This is what transforms your life. That's why it's called samskara.
1: మన ఆశలకు అంతు లేదు.
0: There is no limit to what we desire.
1: అహంకారమునకు మితము లేదు.
0: There are no limitations to our ego.
1: అభిమానమునకు ఇంకా పట్టడానికి వీలు కాదు.
0: And you cannot hold your attachment.
1: అభిమానము, అహంకారము, ఈ ఆవేశములకు మనం గురి కావటం చేతనే మానవత్వాన్ని మనం కోల్పోతున్నాము.
0: Because we have fallen a victim to this sense of attachment, to these sense of emotions and impulses.
1: మనలో నుంచి ఆవిర్భవించేటువంటి ఆవేశాలను అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: We succumb to grief. We should try to curb these emotions and impulses.
1: ఈ ఆవేశములు కేవలం అలల వంటివి.
0: These emotions and passions are like the waves.
1: ఈ తాత్కాలికంగా ఆవిర్భవించేటువంటివి.
0: These waves come momentarily to the fore.
1: కనుక వాటిని శాంతమైన భావంతో దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: We must try and bring them under check through this sense of peace within us.
1: ఈ అన్నింటికి మూలాధారమైనటువంటిది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఈ పంచప్రాణములు, ఈ పంచభూతములు, ఈ పంచేంద్రియములు, ఈ పంచకోశములు, పంచతుక్కులు మాత్రమే మన యొక్క జీవిత ఆధారము.
0: There are these five great principles which are at the basis of the entire creation. They are very much like the five pranas, like the five elements. And these five cardinal principles are satya, dharma, prema, shanti and ahimsa.
1: ఈ అన్నింటి యందు కూడాను ప్రేమ అంతర్వాహిని.
0: And flowing beneath these like an undercurrent is this element of love.
1: మన ప్రేమనే లేకపోతే లివింగ్ డెత్. మనం జీవించకూడను నశించినటువంటి వారం అవుతారు.
0: వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్ లైక్ లివింగ్ డెత్.
1: ఈ ప్రేమనే సర్వ క్రియలు ఎందుకూడను సర్వ కార్యములు ఎందుకూడను సర్వత్రా కూడాను ప్రసరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ పర్మియేట్స్ ఆల్ థింగ్స్ ఆల్ బీయింగ్స్ అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ ప్రేమ అనేటువంటిది మన థాట్ లో చేరినప్పుడే ఇది ట్రూత్ అవుతుంది.
0: వెన్ దిస్ లవ్ ఎంటర్స్ అవర్ థాట్స్ ఇట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ట్రూత్.
1: ఈ ప్రేమనే మన యాక్షన్ లో చేరినప్పుడు ధర్మం అవుతుంది.
0: వెన్ దిస్ లవ్ ఎంటర్స్ ద యాక్షన్స్ ఇట్ బికమ్స్ రైచియస్నెస్ ఆర్ ధర్మ.
1: ఈ ప్రేమనే ఫీలింగ్ లో వచ్చినప్పుడు శాంతి ఏర్పడుతుంది.
0: వెన్ దిస్ లవ్ ఎంటర్స్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వీ ఎక్స్పీరియన్స్ పీస్.
1: ఈ ప్రేమనే అండర్స్టాండ్ చేసుకుంటే అది అహింసగా మారిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ అహింస అండ్ వైలెన్స్.
1: ధర్మములో శాంతిలో అహింసలో కూడాను ప్రేమనే అంతర్వాహిని.
0: సో ఐదర్ ఇన్ సత్య ధర్మ ప్రేమ ఆర్ శాంతి ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ ఇస్ లైక్ ద అండర్ కరెంట్ ఆర్ ఇన్ అహింస.
1: ఈనాడు మనం ప్రేమను పెంచుకోవాలి.
0: టుడే వి మస్ట్ ట్రై అండ్ ఫర్దర్ ద కాజ్ ఆఫ్ లవ్.
1: ద్వేషాన్ని దూరం నెట్టాలి.
0: ట్రై టు రిమూవ్ హేట్రెడ్
1: ఆవేశాన్ని అణగదొక్కాలి.
0: ట్రై టు చెక్ యువర్ ఇంపల్సెస్ అండ్
1: అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: ఎక్స్టర్మినేట్ యువర్ ఈగో.
1: ఇది నిజమైన మానవత్వంలో ఉండినటువంటి పవిత్రత.
0: This is the essence of human values that you associate with a living being.
1: కనుక ఈనాడు మనం గ్రంథ పరిచయము గావించినంత మాత్రమున మనం విద్యావంతులము కాము.
0: Familiarity with books does not render you an educated person.
1: Book knowledge today and tomorrow knowledge, day after tomorrow energy.
0: A book knowledge is today's knowledge, but tomorrow it becomes an allergy.
1: కనుక education means not only knowledge, but it must be an act.
0: So education means not merely getting knowledge, it should be transformed into action.
1: Inte kaadu, the end of education is character.
0: Not just this, it's also been said the end of education is
1: idi
0: character.
1: Idi lekapothe manavattame ledu.
0: Without character there is no human value that you can
1: associate. Pashupakshi mrugadulakante heenamaina ante sthitini manam anubhavistamu.
0: You will then be worse than a beast or a bird or an animal.
1: 3/4 character is life annaru.
0: It's been said again 3/4 life is character.
1: Kanuka mana manavattamu lopala దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమును పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమును రెండింటిని సమ్మిళితము గావించాలి.
0: సో ఇన్ దిస్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్ ట్రై అండ్ బ్రింగ్ టుగెదర్ ద ఎలిమెంట్ ఆఫ్ డివినిటీ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ యువర్ హ్యూమన్ బాడీ.
1: సంబంధమైనటువంటి దేహతత్వము ఒక నెగటివ్ గా ఉంటుండాలి.
0: నౌ దిస్ బాడీ విచ్ ఈస్ ఎక్స్టర్నల్ ఈస్ లైక్ ద నెగటివ్.
1: అంతర్ సంబంధమైన ఆలోచన శక్తి ఇది ఒక పాజిటివ్ గా ఉంటుండాలి.
0: ద థాట్ ప్రాసెసెస్ which are linked to the inner existence of yours is like the positive.
1: Positive positive ga negative negative ga poyinatte prayojanam ledu.
0: When the positive goes its way, the negative goes its way, it's no use.
1: Positive negative rendinti yokka ekatvam cheyali.
0: The positive and negative should be brought together.
1: Mana deham anetundi kevalam oka wire vantidi.
0: Our body is like the wire.
1: Ee wire ku wire manam sambandham chesinappudu current andulo prasarinchadu.
0: Now a wire linked to another wire, there is no current by itself.
1: కానీ ఈ వైర్ ను కోసి దీనిలో ఉన్నటువంటి కాపర్ ను కాపర్ ను కనెక్షన్ చేస్తే కనెక్షన్ వస్తుంది కరెంట్.
0: Rather, you peel the skin of this wire, make a connection between the copper that is going in the two bits.
1: కనుకనే మన దేహములు కేవలం వైర్ వంటివి.
0: సో అవర్ బాడీ ఈజ్ లైక్ ద వైర్ ఎక్స్టర్నల్.
1: మన మైండ్ అనేటువంటిది కాపర్ వంటిది.
0: అండ్ అవర్ మైండ్ విథిన్ ఈజ్ లైక్ ద కాపర్ వైర్.
1: మైండ్ మైండ్ కనెక్షన్ అయ్యుకున్నప్పుడే ఈ ఆత్మతత్వం అనే కరెంట్ మనలో ప్రసరిస్తుంది.
0: వెన్ వన్ మైండ్ ఈజ్ లింక్ టు అనదర్ మైండ్ దేర్ ఈస్ దిస్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ కాపర్.
1: కనుక మైండ్ ను అండర్స్టాండింగ్ చేసుకో.
0: ట్రై టు అండర్స్టాండ్ ద మైండ్ ఇట్స్ బీన్ సెట్.
1: కనుక మైండ్ లేకుండా మైండ్ నందు మిస్ అండర్స్టాండింగ్ పెట్టుకుని దేహాలు దేహాలు అడ్జస్ట్మెంట్ చేస్తే ఇది ప్రయోజనం లేదు.
0: So without having a proper understanding on a mind to mind basis, you want to have an understanding externally, it is no use.
1: Kanuka understanding manam chakkaga chesukunte adjustment easy.
0: So if you understand thus on a mind to mind basis, adjustment becomes easy.
1: Andari endukodanu divyattam unnade entunte satyanni manam gurtinchukunte inka ee vidhamaina entunte yokka bhedamu manle endu aavirbhavinchadu.
0: If we first of all understand this sale in fact that it is the same divine atma which is in all beings, there will be no problem at all.
1: Kanuka prati manavuni endu కోటీశ్వరుడు మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఆ దివ్యత్వం సమంగానే ఉంటుండాలి.
0: సో ఐదర్ ద వెల్దియస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద పాపర్ ఆన్ ద స్ట్రీట్స్ ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ దట్స్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: దురాశలకు మనం గురి కావటం చేతనే ఈ దుఃఖాలకు కారణం ఏర్పడుతుండాలి.
0: But then we are given away to greed and excess desires, that's why we are subjected to grief and sorrow.
1: ఒకానొక సమయంలో పురాణం నందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
0: Now there is an excellent illustration in the Puranas to illustrate.
1: ఒక సాధకుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి అయ్యా మహానుభావ నీ మేలు పర్వతాన్ని ఎందుకు సృష్టించావన్నాడట.
0: వన్ సాధక వెంట్ టు లార్డ్ బ్రహ్మా అండ్ ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్, ఓ లార్డ్ వై హావ్ యూ క్రియేటెడ్ దిస్ మేరు మౌంటైన్, ద మౌంటైన్ ఆఫ్ గోల్డ్ అండ్ వెల్త్.
1: ఈ పర్వతం సృష్టించడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: బై క్రియేటింగ్ దిస్ మౌంటైన్ ఆఫ్ వెల్త్ వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద ఫ్రూట్?
1: ఓన్లీ ఆశ కలిగినటువంటి వానికి దీన్ని అందిస్తామంటే ఈ పర్వతాన్ని అందించినా గాని వాని ఆశ తీరదు.
0: If you wanted to give this mountain of wealth and gold to the wealthy man, he never can be satisfied.
1: ఇంకా అలాంటి పర్వతాలు వెయ్యి అందించినా గాని వానికి తృప్తి ఉండదు.
0: If you give to him thousands of such mountains, he never can be satisfied.
1: తృప్తి లేనటువంటి వానికి ఎన్ని ఉండి కూడాను ప్రయోజనం లేదు.
0: There is no use in trying to satisfy a person who never can be satisfied.
1: తృప్తి కలిగినటువంటి వానికి ఈ మౌంటైన్ తో పని లేదు.
0: On the other hand, if you were to give this to a person who is always contented,
1: కాబట్టి ఈ మౌంటైన్ వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: No purpose is served. So why have you created this mountain of wealth?
1: కనుకనే మనకు సంతృప్తి అనేటువంటిది ఉండినప్పుడే మనకు శాంతి ఏర్పడుతుంది.
0: So here, when you have your own contentment, then you have
1: shanti. మానవత్వంలో ఉండేటువంటి విలువ.
0: That is the true value that you have within you.
1: Who is the richest man in this world? And prashna vesukunnappudu, he who has much satisfaction is the richest man.
0: Who is the richest man in this world? A question is asked. The proper answer will be, he who has much satisfaction is truly the richest person in the world.
1: Who is the poorest man? He who has much desires, he is the poorest man.
0: And who is the poorest man in this world? He who has much desires is the poorest person.
1: Desires nu tagginchukovali.
0: So try and bring down your desires.
1: Ee desire nu tagginchukuneetundi vidhanamlo manu human value nu praveshapettali.
0: And there is a way of curbing these desires, that is the idea of human values.
1: Kani jeevitham ante ee naadu manam edo okkinga bhavisthunnamu.
0: Now we tend to look upon our life as something else.
1: Contentinduku nidra,
0: a contented sleep,
1: kadupuninduku tindi,
0: a satisfying,
1: ventinduku vastramu,
0: satisfying food,
1: intinduku pillalu,
0: clothes for the body,
1: kalakalalaadetundi kalatrayalato,
0: and the house full of children, and
1: kalakalalaadetundi yokka vastu vahanalato,
0: and all luxuries and comforts.
1: Jeevithani gadapatame okka manavattam anu bhavisthunnam.
0: We feel this is what life is all about.
1: Idi sariye,
0: this is okay as far as
1: kaani idiye mana yokka jeevithaniki oka pradhana lakshyam kaadu,
0: but this is not the primary aim and goal of life.
1: Idi dehamunaku manasunaku sambandhinchinatvantidi.
0: These are things which conform to the body and the mind.
1: కాని మూడవదైన ఆత్మ కూడా ఉంటుండాలి.
0: Now there is a third thing, the ఆత్మ.
1: సంతృప్తిని అనుభవించాలనుకుంటే మనం సత్య మార్గమును ప్రవేశించాలి.
0: If you want to have satisfaction of the ఆత్మ, then you must get into the path of truth.
1: ఉపనిషత్తులు నీకును దీనిని వర్ణిస్తూ వచ్చాయి.
0: The Upanishads describe this state thus.
1: సత్యనిష్ట కలిగినటువంటి వాడే మానవుడు అని ఉపనిషత్తులు బోధించాయి.
0: The Upanishads declare that person to be a true human being, one who has known the efficacy of truth.
1: సత్య ప్రవర్తన వలనే దేశమంతా కూడాను సుక్షేమాన్ని అనుభవిస్తుండాలి అని బైబిల్ చెప్పింది.
0: The Bible likewise says that nation which follows the path of truth enjoys peace and prosperity.
1: సత్య వాక్కుతో పాటు ఆచరణ కూడా ఉంటుండాలని చెప్పని మహమ్మద్ బోధించాడు.
0: Muhammad likewise taught that along with this word of truth, the actions also should be pure.
1: పురుషుల సత్యం పైన విశ్వాసం కలగటమే ఒక బౌద్ధ మతమని నిరూపించాలి.
0: The Buddhism tells you that it is truth again which should permeate the lives of man and
1: woman. హజ్రత్ ముహమ్మద్ అనేటువంటి వాడు ఈ సత్య నిమిత్తమే తన యొక్క జీవితాన్ని కూడాను సాక్రిఫైస్ చేశాడు.
0: And it was this Muhammad again who sacrificed his life for upholding the principle of truth.
1: సేవ నిమిత్తమే జీసస్ తన యొక్క దేహాన్ని కూడాను శిలువకు అందించాడు.
0: And Jesus likewise gave himself up to be crucified for upholding the principle of service.
1: Satya nimittamai Harishchandra kuda tana aalu biddalu kuda ammukunnadu.
0: To uphold truth again, Harishchandra sacrificed his children and wife.
1: Sarva matamala saramu,
0: the quintessence of all religions.
1: Sarva gamyamula yokka kendramu,
0: the primary goal and destination of all
1: moolamu,
0: all paths and the essence of
1: satya
0: all
1: satya swaroopamainatundi premani,
0: of all shastras and scriptures is love and love.
1: Kanuka sarva matamula yokka saram kuda okkate.
0: So the essence of all religions is one and one again.
1: Kanukane sarva matamula yokka samanvayame sai yokka abhimatamu.
0: And the sai religion is the quintessence and the oneness of all religions.
1: Adi niyamainatundi mana matamu.
0: That indeed is our true religion.
1: Manam anubhavinchinatundi ee vratame.
0: This is what we have to experience in our lives.
1: Ee vratanni manam anubhavinchinappude manavattvam saarthakam avutundi.
0: Once we can transform this into our own daily lives, you have sanctified your life.
1: Kanuka divyattvamto mana yokka samajamulo praveshinchi seva seva seva sevalo manam palgonali.
0: So with this idea of divinity within you, plunge into activities pertaining to the society. Service,
1: seva lenatundi yokka jeevitamu prayojanam ledu.
0: Life without service is useless.
1: సేవించే నిమిత్తమే మన మానవత్వం వచ్చింది.
0: We have been given this form so that we might serve others.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: This body has been given so that you could serve others.
1: కనుక మన దేహంతో సమాజంలో ప్రవేశించి కష్టపడేటువంటి వారును, దిక్కులేనటువంటి వారును, దీనులను సరైనటువంటి రీతిలో ఆదుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: సో త్రూ ద మీడియం ఆఫ్ ది బాడీ సర్వ్ ద పువర్ ద డౌన్ ట్రోడన్ ద హ్యాప్లెస్ అండ్ దోస్ హూ హావ్ గివెన్ అప్ హోప్.
1: ఈనాడు భారతదేశంలో 180 వంతులు పిల్లలు మాత్రమే ఉంటున్నారు, యువకులతో చేరిన పిల్లలు.
0: టుడే ఇన్ ద కంట్రీ ఆఫ్ భారత్ ద 80% ఇట్స్ బీన్ సెడ్ ఆర్ ద యూత్.
1: మిగిలినటువంటి 20% అంతా కూడా చాలా వృద్ధులైపోతున్నారు.
0: ద రిమైనింగ్ 20% ఆర్ ద మిడిల్ ఏజ్డ్ అండ్ ద ఓల్డ్ వన్స్.
1: కనుక ఈ మధ్య వయస్కులైనటువంటి ఒక యువకు ద్వారా ఎంత ఉపకార్యమైన జగత్తులో చేయవచ్చును.
0: అండ్ త్రూ దిస్ కాంపోనెంట్ ఆఫ్ యూత్ ఎనీ అమౌంట్ ఆఫ్ గుడ్ కెన్ బి డన్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ద వరల్డ్.
1: కనుక ఈనాడు యువకులను అభివృద్ధి పరిచి
0: So by taking care of these youngsters,
1: యువకులతో సేవలు చేయించి
0: and making them perform seva activities,
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని ప్రకటించి
0: to manifest this divine spark latent in
1: man
0: and to give it wide
1: జగత్వ్యాప్తిని గావించడానికి భారతదేశం కంకణం కట్టుకోవాలి.
0: And the Bharat should take the pledge to spread this message
1: to
0: every nook and corner of the globe. This Bharat is the field of action.
1: Dharma Kshetramu.
0: It is a field of dharma.
1: Jaga Kshetramu.
0: It is a field of sacrifice.
1: Yoga Kshetramu.
0: It is a field of yoga.
1: Not bhoga Kshetramu.
0: It is not a field or arena of bhoga or comfort.
1: Inaru anni vidhamainatundi comfort comfort comfort comfort comfort e comfort ide vachesestundadu manamu ee comfort aneetundi danni pettukuntunnam comfort important gaadu.
0: Today you go by this idea of comfort. Comfort in everything that you say or do, it ends up in you saying comfort tea.
1: మనస్సు సుఖంగా ఉంటున్నప్పుడు ఎన్ని విధములైనటువంటి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
0: ఇఫ్ యువర్ మైండ్ ఇస్ అట్ పీస్ విత్ ఇట్సెల్ఫ్ యూ కెన్ ఆల్వేస్ కమ్ అవుట్ విత్ అండర్స్టాండింగ్.
1: ఎవరు సేవలు చేసినా కూడాను భగవత్ భావన హృదయంలో పెట్టుకుని చేతులతో సేవ చేయడానికి ప్రయత్నించాలి.
0: యూ విష్ టు డూ సమ్ సేవ, లెట్ గాడ్ డ్వెల్ విత్ ఇన్ యువర్ హార్ట్, పెర్ఫార్మ్ యువర్ సేవ.
1: దీనిని దిల్ మే రామ్ ఆత్మే కామ్ అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్, గాడ్ ఇన్ యువర్ హార్ట్స్ and service through the medium of your hands.
1: Hands in the society, head in the forest is a real rest.
0: True or real rest is again hands in society, head in forest.
1: Manam ee sevallo palgonali.
0: Try and take part in such seva activities.
1: Satya sai samasthalanni kudanu ee sevalopalle tama yokka jeevithanni saarthakam chestunnayi.
0: And such sai organizations are sanctifying their purpose by indulging in such seva activities.
1: యువకులను ఈ విధమైనటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
0: We should try and give this inspiration to youngsters.
1: యువకుల యొక్క చిత్తము రెండు పదుల కత్తి వంటిది.
0: The minds of the youth is like a double edged sword.
1: వారు చెడు మార్గంలో పోతే ఇంకా వారిని ఏమాత్రం అరికట్టలేము.
0: If they go awry, go astray, it's impossible to rectify them.
1: వారు మంచి మార్గంలో ప్రవేశిస్తే ఇంకా దానికి అంతే ఉండదు.
0: If they were to go to the good and the noble ways, you cannot arrest that evil.
1: కనుకనే వారిని మరల్చేటువంటి యొక్క విధానాన్ని మన విద్యా సంస్థలో కొత్తగా కనిపెట్టాలి.
0: So today's education system should explore ways and means of turning the youth, channelizing them into good.
1: ఇంకా తగినట్టుగా కూడా అధ్యాపకులు కూడా తయారు చేయాలి.
0: So along with taking care of the students, we must also take care of the teachers.
1: అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు.
0: The teachers are like the water tanks.
1: బాయ్స్ అనగా విద్యార్థులు అంతా కూడా ట్యాప్స్ వంటి వాళ్ళు.
0: అండ్ ద స్టూడెంట్స్ ఆర్ లైక్ ద ట్యాప్స్.
1: ఈ ట్యాంక్ లో గుడ్ వాటర్ ఫిల్అప్ చేస్తే ఈ ట్యాప్స్ లో గుడ్ వాటరే వస్తుంది.
0: ఇఫ్ దీస్ ట్యాంక్స్ ఆర్ ఫిల్ విత్ గుడ్ వాటర్ ద ట్యాప్స్ ఆల్సో వుడ్ గివ్ యూ ప్యూర్ అండ్ గుడ్ వాటర్.
1: ట్యాంక్ లోపల డర్టీ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లో డర్టీ వాటరే వస్తుంది.
0: ఇఫ్ ద ట్యాంక్ ఇస్ ఫిల్ విత్ డర్టీ వాటర్ ద ట్యాప్స్ ఆల్సో విల్ గివ్ యూ డర్టీ వాటర్.
1: ఈనాడు అధ్యాపకులకు సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి.
0: సో వీ మస్ట్ ఇంపార్ట్ ప్రాపర్ ట్రైనింగ్ టు ద టీచర్స్ ఇన్ ద ఫస్ట్.
1: అది టీచర్స్ తప్పు కాదు పాపం.
0: దేర్ఫోర్ ఇట్స్ నాట్ ఎ మిస్టేక్.
1: వాళ్ళు నిన్న మొన్నటి వరకు స్టూడెంట్స్ ఏ కదా.
0: బికాస్ ద టీచర్స్ ఆఫ్ టుడే వర్ యెస్టర్డే స్టూడెంట్స్ దెంసెల్వ్స్.
1: కనుక అట్టి వారికి తెలియనటువంటి వారికి ఒక ట్రైనింగ్ ఇచ్చి తద్వారా కూడా దీనిని చక్కని మార్గంలో దిద్దుదిద్దానికి తగిన కృషి చేయాలి.
0: సో దే టూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. సో దే టూ హ్యావ్ టు బి గివెన్ దిస్ ట్రైనింగ్ and trained in the proper way.
1: ఇప్పుడు సత్యసాయి సంస్థలు అదే పని చేస్తుండాలి.
0: And today this is precisely what the సత్యసాయి organization is doing.
1: టీచర్స్ కూడా చాలా మంచివారు.
0: Because the teachers basically are good in
1: వారు హృదయాన్ని త్యాగం చేసి అనుభవిస్తారు.
0: Because they have sacrificed a great deal on their
1: చేరినటువంటి బిడ్డలను కన్న బిడ్డల వలె చూసుకుంటున్నారు.
0: Students who come to them, they regard them as their own children.
1: కానీ వారికి ఐడియల్స్ వాళ్ళకి సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించలేకపోవడం చేతనే వారు పెడమార్గం పడుతున్నారు.
0: But because the teachers are not able to hand out noble ideals and virtues deeds.
1: కనుక భారతీయ సంస్కృతం నందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసః. మన కర్మలు ఎందు కాని సత్సంపత్తి ఎందు కాని ధనమునందు కాని మనకు ఆనందము లేదు. త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగము నుండే మనకు నిజమైనటువంటి అమృతత్వం ఉంటుండాలి.
0: The students are not able to derive any benefit. That's why in the Bhartiya Sanskrit it's been said, it is not through actions, not through wealth, not through comforts or luxury, but it's only through the element of... It is only through the element of sacrifice that you can become immortal.
1: Chinna example.
0: It is sacrifice which confers protection to you. A small example. Here, you are inhaling.
1: కానీ తీసుకున్న గాలిని మరొక నిమిషం లోపలనే త్యాగవేగం చేయకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: ద ఎయిర్ దట్ యు బ్రీద్ ఇన్ దస్ షుడ్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ డిస్కార్డెడ్ రిజెక్టెడ్.
1: మనం భుజిస్తున్నాము,
0: అదర్వైజ్ ద లంగ్స్ విల్ కమ్ టు
1: ఈ భుజించిన ఆహారమును కొన్ని గంటల లోపల దీనిని త్యాగమే చేయకపోతే కడుపు చెడిపోతుంది.
0: సిమిలర్లీ వి ఆర్ ఈటింగ్ ఫుడ్, ద సేమ్ ఫుడ్ షుడ్ బి డిస్కార్డెడ్, అదర్వైజ్ యువర్ స్టమక్ విల్ గో బ్యాడ్.
1: మన చేతిలో ఒక భాగంలో రక్తం ప్రసరిస్తుండాలి.
0: Again, blood flows through different parts of the body.
1: ఈ రక్తం అనేటువంటి ఆ స్థానాన్ని క్షణక్షణము కూడా విదిలిపెట్టి త్యాగం చేయకపోతే ఇక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: Now, if this blood were not to pass through every point, and if it gets collected once
1: a spot, నిత్య జీవితం లోపల త్యాగమే మనకు క్షేమాన్ని అందిస్తుండాలి.
0: That spot will become a boil. So here it is. Sacrifice is what gives.
1: దానికి కూడాను loading unloading ఉండే తీరాలి.
0: Sacrifice is that gives you comfort and joy. In every little thing, loading and unloading are the cardinal
1: principles. ఈ రెండింటి యొక్క సమత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: So try to understand the true purpose of these two purposes.
1: మన selfish, మన స్వార్థమైన దాన్ని త్యాగం చేయాలి.
0: What is it that we must sacrifice? Sacrifice your selfishness.
1: పరార్థమైనటువంటి దాన్ని చేయబట్టాలి.
0: Try to secure that which is beyond, that which is external. అప్పుడే
1: నిజమైనటువంటి యథార్థం మనకు గుర్తించుకోవడం.
0: Only then can you understand the true nature, the purpose within.
1: ఇట్టి యథార్థమే నిజమైన మానవత్వం.
0: That truth proper, getting to know it, is human value.
1: ఒకటి బయట ఒకటి ఉండరాదు.
0: There should not be one thing in your heart, you do something else.
1: రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి మానవత్వం.
0: The oneness of both these two is the essence of a human value.
1: కనుక human value అనేటువంటి దానిని క్రమక్రమేణా మనము అన్ని పాఠశాల యందు అన్ని పిల్లల హృదయానికి మనం అందించడానికి తగిన కృషి చేయాలి.
0: సో ట్రై అండ్ మేక్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ హోమ్ టు ది ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ టు ఎవ్రీ స్కూల్, టు ఎవ్రీ
1: భారతదేశమునందు పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను ఇది కర్తవ్యంగా నిరూపించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ టేక్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ప్రైమరీ టాస్క్ ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ ఆర్స్.
1: ఏదో ఒక ప్రభుత్వం చేస్తుందని, ఏదో ఒక సంస్థ చేస్తుందని మాత్రం అలక్ష్యం చేయరాదు.
0: యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్ కాజ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ థింకింగ్ ద గవర్నమెంట్ విల్ డూ ఆర్ సమ్ ఆర్గనైజేషన్ విల్ డూ.
1: ఇది ఒక్క పుష్పం హారం కాలేదు.
0: దిస్ ఎ సింగిల్ ఫ్లవర్ బై ఇట్సెల్ఫ్ డస్ నాట్ బికమ్ ఎ గార్లెండ్.
1: అనేక పుష్పం చేరటం వల్లనే హారం అయింది.
0: సో మెనీ ఫ్లవర్స్ టుగెదర్ హావ్ గివెన్ యూ ది గార్లెండ్.
1: కనుక అందరూ కూడాను ఈ యొక్క దీనిలో పాల్గొని తమ తమ ఇంటిలో తమ తమ బిడ్డలకు సరైనటువంటి రీతిని బోధించి తాము కూడాను చక్కగా నడుచుకోవడానికి ఆదర్శంగా ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక భారతదేశాన్ని మనము అభివృద్ధి గావించినటువంటి వారము, పునరుద్ధరణ గావించినటువంటి వారం అయిపోతాం.
0: సో ఆల్ షుడ్ టేక్ ఎ హ్యాండ్ ఇన్ దిస్ ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. ఎవ్రీ హౌస్ షుడ్ బికమ్ ఎ సెంటర్. ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఇంపార్టెడ్ దిస్ ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. దట్స్ ద వే షూర్ వేరిన్ భారత్ కెన్ రీగెయిన్ ఇట్స్ లాస్ట్ గ్లోరీ.
1: మనం మానవుడే పుట్టినందుకు మానవులుగా నడుచుకుందాం.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ హావింగ్ బీన్ బోర్న్ అస్ హ్యూమన్ బీయింగ్స్ లెట్ అస్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఏ పశువుల వలెనో ఏ మృగముల వలె మనం నటించరాదు.
0: వీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ ఎ బీస్ట్ ఆర్ ఎన్ యానిమల్.
1: మానవుడు మానవుడిగా బ్రతకటమే మానవత్వం అన్నారు.
0: ఎ మ్యాన్ లివింగ్ యాజ్ మ్యాన్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ వాల్యూ దట్ హీ హాస్.
1: అదే డివినిటీ అన్నారు.
0: దట్ అగైన్ బికమ్స్ డివినిటీ.
1: అదే యూనిటీ అన్నారు.
0: దట్ ఈస్ యూనిటీ.
1: అదే ప్యూరిటీ అన్నారు.
0: ప్యూరిటీ.
1: అదే చారిటీ అన్నారు.
0: దట్ ఈస్ చారిటీ.
1: ఇలాంటి తత్వాన్ని మనం అనుభవించినప్పుడే ఇదే నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూ.
0: వన్స్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ టుగెదర్ దట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుక మనం దేహమును మాత్రమే ప్రధానంగా తీసుకొనక మనో ఆత్మను ఎందుకు సమ్మిళితం గావించుకుని ప్రేమతత్వాన్ని మనము సమాజంలో ప్రకటించాలి.
0: సో డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ దిస్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యోర్స్. ద మైండ్ అండ్ ఆత్మ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. మేక్ ద బాడీ పార్ట్ ఆఫ్ ద మైండ్ అండ్ ఆత్మ. ప్లంజ్ ఇన్ టు సొసైటీ.
1: ప్రేమకు మించినటువంటి మరొకటి లేనే లేదు జగత్తులో.
0: త్రూ ద మీడియం ఆఫ్ లవ్. బికాస్ దేర్ ఇస్
1: నథింగ్. విశ్వసించినా విశ్వసించకపోయినప్పటికీ ప్రేమే ప్రేమే ప్రేమే ప్రేమే దైవము, ప్రేమే మానవత్వము, ప్రేమే మానవుడు, ప్రేమే సర్వస్వము.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్ ఇన్ దిస్ సొసైటీ ఆఫ్ యోర్స్. యూ మే బిలీవ్ ఇట్, యూ మే నాట్ బిలీవ్ ఇట్. Love is God, love is man, love is everything in this society, in this existence, in this creation.
1: Kanuka premato manam manavatvanni penchukoni ee Bharat desham yokka satkirtini manam punaruddharimpa chesi మన భారతీయ పుత్రులం అనేటువంటి ఒక పేరును సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: సో ఇట్ ఈస్ దిస్ లవ్, ద మీడియం ఆఫ్ లవ్ విచ్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ గ్లోరీ అండ్ స్ప్లెండర్ ఆఫ్ దిస్ భారత్. And every child should be made to realize this truth. I am hoping and blessing that all will become aware of this basic idea of love. Thus, I am bringing this discourse to a close.
2: Sai Ram, you just heard a divine discourse delivered by Bhagwan Baba in Mumbai on the 27th of January 1985. Bhagwan Baba said that it's quite common to think that one who possesses material wealth is rich and the one without it is poor. But in reality, the one who has much satisfaction is the richest man. On the other hand, the one who has many desires is the poorest man. Bhagwan urges all to sublimate our desires by applying human values in our daily lives. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: ఉడే మహితుడగును మనసు కుదిరినప్పుడే, మనసు కుదిరినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord merely with that. Without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రశక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: ద ఫీలింగ్, ద ఫామ్, ద చేంజ్, ద కలర్, పవర్ are the five traits of the mind, the effects of which are visualized in the world.
0: Prapanchamantayu manomayamaguta cheta ee prapanchamanandu kudanu ee pancha shaktulu kudanu prabhivitam avutunnadi.
1: As the entire world is just an expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వన్ మైండ్, ద పొజిషన్, ద నేచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ could well be understood.
0: Samudramuloni neeti bindunu okka ruchi chuchinappudu samudram yokka ruchi kudanu manam chusina varam avtam.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: Binduve samudramu, samudrame bindu.
1: Drop is the ocean, ocean is the drop.
0: Manase prapanchamu, ప్రపంచమే మనసు.
1: మైండ్ ఇస్ ద వరల్డ్, వరల్డ్ ఇస్ ద మైండ్.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ద పాపులేషన్ ఇస్ బియాండ్ 500 crores.
0: రూపనామములందు భేదములు ఉండవచ్చును.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆహార విహారములందు భేదములు ఉండవచ్చును.
1: There may be difference in food and habits.
0: Kani manavattumulo bhautikanga chuchinappudu manavarandaru okkate.
1: But when we view from the physical point of view, the human quality is one and the same.
0: Prati bhautika dehamunandu kudanu aidu roopamulu imidi untunnavi.
1: In every physical body there are 5 forms.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయం నందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడా మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: తత్ అనగా పరమాత్మ.
1: తత్ మీన్స్ గాడ్.
0: పరమాత్మ విచారణే తత్వ విచారణ.
1: ఎంక్వైరీ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ ఎంక్వైరీ.
0: పరమాత్మ అనంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ కంపారిజన్.
0: కానీ అనంతుడైనటువంటి పరమాత్మని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది.
1: The infinite God, we have to pass through the path of infiniteness.
0: Kanukuni aneka margamulanu vibhajimpa chesi navavidha margamulito bhagavantuni telusukonataku prayatninchamani prabodhinchindi vedantamu.
1: For that reason, Vedanta has shown 9 paths of devotion to understand the infinite nature of God.
0: Ravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnu Smaranam.
1: Thinking of the Lord.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutations.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఆల్ ద 9 పాత్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు గివ్ ఆల్ ద ఫ్రెష్నెస్ టు హ్యూమన్ లైఫ్.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము ఈ మానవ దేహము.
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు.
1: 5 senses of action.
0: 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses.
0: 5 ప్రాణములు.
1: 5 life principles.
0: పంచ తన్మాత్రలు.
1: 5 తన్మాత్ర. All 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియం అనేటువంటిది, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: Then above all there is life source making a total of 25.
0: ఇవి 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: ద ఫిజికల్ బాడీ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: ఇట్ ఈస్ నెవర్ ఎ నారో ఇండివిజువాలిటీ.
0: సమష్టి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ఎ కంపోజిట్ కాంప్రిహెన్సివ్ ఆస్పెక్ట్.
0: కనుక భౌతిక దేహములకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: సో ద ఫిజికల్ బాడీ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: రెండవది సూక్ష్మదేహము.
1: ద సెకండ్ సటిల్ బాడీ.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: ద సటిల్ బాడీ హ్యాస్ 17 ఆస్పెక్ట్స్.
0: పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండూ చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: ద 5 సెన్సెస్ and then the 5 life principles in addition 15, in addition to that the mind and intellect making a total of 17.
0: ee 17 tattvamato kudinatvanti sukshma dehamunu ee 17 tattvamunu kodanu tejasato kudinatvanti kanuka deeniki taijasudu ani peru pettaru.
1: The subtle body has these 17 aspects that are all brilliant, and therefore as there is brilliance it is called taijasa.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఎక్స్పీరియన్స్ బై ద సటిల్ బాడీ.
0: జగత్తులో సంభవించేటువంటి సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తుంది.
1: ఆల్ ద మిజరీ, ద యాంగ్జైటీ అండ్ ద ప్లెజర్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ బై ది సటిల్ బాడీ.
0: కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనాదేహము అని కూడాను పేరు.
1: The subtle body has another name, yatana.
0: Anaga avasthalaku guri ayinatundi ee deham.
1: Yatana meant the body that is put to suffering.
0: Inka moodavadi karana deham.
1: The third, causal body.
0: Idi rendu tattvamulato maatrame koodi untundi.
1: The causal body has two aspects.
0: Idi chittamu, prajna.
1: One is chitta, the other is awareness.
0: ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు.
1: as there is awareness, it is called prajnana.
0: దీనిని ప్రజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: This is also called prajna.
0: ఇంక నాలుగవది మహాకారణము.
1: The fourth one, super causal body.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్.
0: ఇది స్వస్వరూపముతో, స్వయం జ్యోతితో, స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: This over mind has got its own form and self-effulgent.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: This is also called existence.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: The existence means the capacity to know oneself.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
1: It's only the wisdom that will help us to know one's own self.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడాను మరొక పేరు.
1: Therefore it's also called awareness or eruka.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానిని మరుపు అని పెట్టారు.
1: That which has to be known is awareness. Just the opposite is called forgetfulness.
0: భౌతికమైన స్థూలము, సూక్ష్మము, కారణము ఇవన్నీ కూడా మరుపుతో చేరినటువంటివి.
1: The physical, the subtle and the causal are all practice to know one's own self.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
1: It's only the wisdom that will help us to know one's own self.

0: are all
1: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడాను మరుపుతో చేరినటువంటివి.
0: The waking state, the dreaming state and the deep sleep, they come under this forgetfulness.
1: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
0: The true form is awareness.
1: సత్యము మూలము.
0: The basis of truth.
1: ఈ మరుపు స్థూలము.
0: This forgetfulness is gross.
1: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాది.
0: In these two states, one the forgetfulness, the other awareness, the divinity is same.
1: సత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
0: Therefore, the spirituality started describing in another way.
1: ఎరుకు మరుపనుకుండ జాగ్రత్త నిరతముగా స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేడి తారకం ఇది తారకం ఇది తారకం.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ వన్ ద డివినిటీ దట్ ఈస్ దేర్ దట్
1: ఎరుకునందు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
0: In the waking state, the dreaming state, in the deep sleep state, it is all inner and then it originates from within.
1: Prati padarthamunandu kudanu paratham antarbhutamai untunnadi.
0: In every object, there is a spiritual content.
1: Ee padarthame oka vidhamainatvanti drishti kalpitamainatvanti vastuvu.
0: The spirituality is the one which gives the name which you see, the matter.
1: Parathame shakti.
0: The paratha, the spirituality, is power.
1: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
0: The matter and energy may appear to be different, but both are there that expresses in the world.
1: ఈ శక్తియే మూలము.
0: This power is the base.
1: పదార్థమే స్థూలము.
0: The matter is gross.
1: ఈ శక్తియే ఆధారము.
0: పవర్ ఈస్ ది బేసిస్.
1: పదార్థమే ఆధేయము.
0: ద మ్యాటర్ ఈస్ సపోర్ట్.
1: ఆధార ఆధేయములు రెండు కూడాను అవినాభావ సంబంధములే.
0: ద సపోర్ట్ అండ్ సపోర్టెడ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్
1: కనుకనే దీనిని క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
0: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
1: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
0: The entire nature is a kshetra, the field.
1: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
0: The entire kshetra, the field, is conducted by the knower, the inner self.
1: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
0: Without knower, there is no known.
1: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
0: Without this kshetra, you cannot see the knower.
1: కనుకనే భగవద్గీత క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ధి చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు.
0: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ దట్ ఆల్సో.
1: ఈ దీనిని పురస్కరించుకునియే సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని.
0: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
1: తత్ అది.
0: తత్ దట్.
1: జా పుట్టటము.
0: జా బీయింగ్ బోర్న్.
1: లా లయముందటము. లా లయముందటము.
0: లా ఎన్హిలేషన్.
1: ఆన్ అభివృద్ధి కావటము.
0: ఆన్ డెవలప్మెంట్.
1: తత్ జలాన్.
0: తత్ జలాన్
1: అనగా అందు నుండియే పుట్టి అందు నుండియే పెరిగి అందుయందే నీలమైపోతుంది.
0: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్ ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
1: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
0: దేర్ఫోర్ ఫర్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: దీనిని అక్షర పురుషుడని కూడాను మరొక పేరు పెట్టారు.
0: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద పురుష ద వన్ ఆఫ్ లెటర్స్.
1: అక్షరం
0: అక్షర
1: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అక్షర మీన్స్ దట్ విచ్ కెన్ నెవర్ బి క్యూర్డ్.
1: క్షరం అనగా మార్పు చెందేటువంటిది అని మరొక పేరు.
0: క్షర మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజబుల్.
1: క్షరా

0: నమ్మ యొక్క తత్వమే ఈ జీవితం యొక్క రహస్యము.
1: The secret of life is the combination of both the changeable and changeless.
0: చరమయ్యేటువంటిది.
1: Body changes.
0: ఆత్మ అచరమైనటువంటిది.
1: The self is changeless.
0: కానీ ఇక్కడ చరాత్మలు రెండు కూడాను ఒక్క పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: Therefore, the changeable and changeless are contained in one word.
0: అక్షరం అనగా ఏమిటి?
1: What do you mean by అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు. నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: Not that perishable and not perishable, but both.
0: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ.
1: Amen. The self, atma.
0: Tara, nasinchetuvanti deku dehamu.
1: Tara, perishable body.
0: Nasinche dehamu, nasinchani atma, rendintu yokka swaroopame aksharam.
1: Perishable body, non-perishable self is akshara.
0: A tara.
1: A akshara.
0: A anantamainatuvanti.
1: A that is infinite.
0: Amritamainatuvanti.
1: That is eternal.
0: Amaramainatuvanti.
1: That is immortal.
0: Tara, anityamainatuvanti. అశాశ్వతమైనటువంటిది.
1: ఎఫెమెరల్
0: అసత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ఫాల్స్.
0: అసత్యమైన దేహము.
1: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్.
0: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
0: కనుక చరాచరములు రెండు కూడాను ఏకమైనటువంటివి.
1: సో బోత్ ది ఆస్పెక్ట్స్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ వన్.
0: కనుకనే అక్షరం అన్నారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
0: ఈ అక్షరం నుండియే
1: అవుట్ ఆఫ్ దిస్ అక్షర
0: తేజోవంతమైన యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: ది ఎఫల్జెంట్ డివినిటీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఈ తేజోవంతమైన యొక్క తత్వమునకు ప్రకృతి పరమాత్మ రెండు కూడా ఏకమే.
1: ఫర్ దిస్ ఎఫల్జెంట్ నేచర్ బోత్ ఆర్ వన్.
0: ప్రకృతి ప్రత్యేకంగా లేదు.
1: నేచర్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రకృతి ఎందుకు ఆత్మభావం ఉంటున్నది.
1: ఇన్ ది నేచర్ ఆల్సో దేర్ ఇస్ సెల్ఫ్.
0: పరమాత్మ ఎందుకు ఆత్మస్వరూపమే ఉంటున్నది.
1: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్.
0: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
1: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
0: ఇందు గలడందు లేడన్న సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హీఈస్ హియర్ అండ్ హీఈస్ దేర్.
0: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
1: ద నేచర్ ఇస్ నాట్ ఇనర్ట్.
0: ఇది కూడా చైతన్యమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఆల్సో అవేర్నెస్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ దీస్ టు ది హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్ ఇన్ రేడియన్స్.
0: ఇది ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది ఒక నిప్పు పెట్టె.
1: దిస్ ఈస్ అ మ్యాచ్ బాక్స్.
0: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
0: కానీ నా చెయ్యి కాలటం లేదు.
1: But my hands are not burnt.
0: దీన్ని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
1: I keep it in the towel. It's not burnt.
0: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుందది.
1: But here is match stick.
0: దీనిని మనం గీచినప్పుడు
1: and I strike it on the match box.
0: దీనిలో నిప్పు వచ్చింది.
1: Here you get the fire.
0: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాల్పుంది.
1: If I keep the fire on hand,
0: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
1: And the kerchief also gets burnt.
0: కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
1: ద ఫైర్ బర్న్స్ ది టవల్ అండ్ ఆల్సో ద హ్యాండ్.
0: కానీ ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులో పెట్టెలో ఉందా?
1: ఈజ్ దేర్ ద ఫైర్ ఇన్ ద మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్?
0: బాక్స్ లోనా ఉంటుందా అది నిప్పు?
1: ద ఫైర్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
0: పుల్లలోనా ఉంటుందా అది నిప్పు?
1: ద ఫైర్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాచ్.
0: ఈ పుల్ల నిప్పు రెండు ఏకమైనప్పుడే ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుండాలి.
1: When the matchstick and the matchbox together,
0: anaga pullalo nippulo avyaktanga undinatvanti okka tejasu,
1: that light which is unmanifested,
0: yokka ekatvam chetane vyaktam avutundadi.
1: Because of the unity of the two, it expresses outside.
0: Kanaka manasu anetvanti deenilona tejasu untundadi.
1: In mind there is radiance.
0: హృదయం అనేటువంటి దానిలో తేజస్సు ఉంటుండాలి.
1: విత్ ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ రేడియన్స్.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ యూ కెన్ సీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: ద పవర్ ఇన్ ద మైండ్ ఈజ్ వన్.
0: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
1: ద పవర్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ వన్.
0: స్టిక్స్ లో ఉండేటువంటి ఒక శక్తి ఒక్కటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్
0: బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడా ఏకం కావాలి.
1: బోత్ ది పవర్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల
1: హియర్ ద మ్యాచ్ స్టిక్.
0: నిప్పు ఉంది.
1: హియర్ ఇస్ ఫైర్.
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే.
1: But if you soak it in water and strike it in match box, you don't get the fire.
0: రాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ ఫైర్, నో ట్రేస్.
0: కారణం ఏమి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ నిప్పు పుల్ల,
1: దిస్ మ్యాచ్ స్టిక్,
0: నీళ్లలో ఉంచటం చేత,
1: యాజ్ ఇట్ డిప్ ఇన్ వాటర్,
0: దీని యొక్క శక్తి అంతర్ఘతమైపోతుంది.
1: ద పవర్ ఇస్ లాస్ట్.
0: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది,
1: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్,
0: ప్రాప్తమైనటువంటి విషయవాసనలో మునిగటం చేత,
1: బికాస్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్,
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్.
0: కారణం,
1: ద రీజన్,
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుండాలి.
1: బికాస్ ఇట్ ఈస్ సోక్డ్ ఇన్ ద వాటర్ ఆఫ్ సెల్. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
1: Then when will it lie?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థ శక్తి ప్రారంభమవుతుంది.
1: When you dry it up in the sunlight of renunciation, it will come back to normal state.
0: అది వైరాగ్యము.
1: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి దాంట్లో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When renunciation originates within us,
0: చూడండి,
1: that is in combination,
0: రావటం లేదు.
1: Even if strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశాం.
1: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
1: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ యూ గెట్ ద ఫైర్ నౌ యూ డిడ్ గెట్ బిఫోర్?
0: అది విషయవాసంలో మునిగింది.
1: బికాజ్ ఇట్ ఇస్ డిప్డ్ ఇన్ ద వాటర్ ఆఫ్ సెన్సల్ ప్లెజర్.
0: సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది సెన్సల్.
0: కనుకని మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసంలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
1: యాజ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ డిప్డ్ ఇన్ సెన్సల్ ప్లెజర్, it can never light, it can never shine in its true form.
0: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
1: To a large extent, man is soaked in the sensual pleasure.
0: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
1: It's not possible to get away from
0: it. కానీ ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
1: However, when once out of this renunciation, when you have the feeling that is all temporary, nothing is permanent,
0: yenni manu anubhavinchinappatikini,
1: in spite of all experience,
0: manasunu vishayamlo munchi,
1: keeping the wisdom,
0: jhanamulu, japamulu, yogamulu, dhyana enni chesinappatikini, bhajanalu chesinappatikini prayojanam ledu.
1: There is no use of penance, meditation, worship, there is no use at all.
0: Karanam,
1: reason,
0: idi kevalam oka vidhamainatundi yokka shaktihinamainatundi sthitilo untundali.
1: It is in a position that is powerless.
0: ఇది ప్రజ్ఞాహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్.
0: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ టు బి ఇన్ ఫీలింగ్
0: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
1: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ.
0: దివ్యత్వమైన భావంలో మునగాలి.
1: ఇట్ షుడ్ డిప్ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ డివినిటీ.
0: దివ్యత్వమైన యొక్క తత్వంలో మనం చేరాలి.
1: వీ షుడ్ మర్జ్ in the nature of divinity.
0: Anityamu, anityamu ane satyanni gurtinchali.
1: We have to realize the truth that this is temporary, this is temporary.
0: Manam anubhavistunnam aneka sukhamulu, santoshamulu.
1: We experience so much of pleasure and happiness.
0: Kaani ivanta enta varaku?
1: How long do they last?
0: Kevalam chanikamainittiga roopondutunnayi.
1: They are just momentary.
0: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి.
1: వి సీ ద వరల్డ్.
0: ప్రపంచం అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్.
0: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ది స్పిరిచువాలిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: పశ్యన్ అపి చాన పశ్యతి మూఢో అనింది వేదాంత.
1: ద వేదాంత సెడ్ ద ఫూలిష్ వన్ సీస్ బట్ హి సేస్ దట్ హి సీస్
0: భగవంతుని చూడాలి చూడాలి చూడాలి అని ఆశిస్తున్నావు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్ వాంట్స్ టు సీ గాడ్.
0: చూడాలని నీవు అనేక విధములుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నావు.
1: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
0: ప్రతి మహనీయుని దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
1: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: అతను ఎంత పిచ్చివాడు.
1: హౌ మ్యాడ్ హి ఇస్.
0: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
1: హి సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: చూడాలని ఆశిస్తున్నాడు.
1: స్టిల్ హి వాంట్స్ టు సీ గాడ్.
0: ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం.
1: This is ignorance in a human.
0: మానవుడు ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును.
1: You can clearly understand how foolish is man.
0: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తమము జరుగుతుండాలి.
1: Every day we see sunrise and sunset.
0: సూర్యోదయం జరిగిన సత్యమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: హీ ఎక్స్‌పీరియన్సెస్ జాయ్ అండ్ థ్రిల్ అట్ ద టైమ్ ఆఫ్ సన్రైజ్.
0: జీవితానికి సంబంధించిన కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
1: హీ ఇస్ వెరీ హ్యాపీ దట్ హీ కెన్ గో ఆన్ విత్ ద డైలీ రొటీన్.
0: పగలంతా శ్రమించి
1: వర్కింగ్ హార్డ్ ఇన్ ద
0: డే. సూర్యాస్తమం జరిగిన తక్షణమే
1: అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్
0: తిరిగి ఆనందిస్తున్నాము.
1: గెయిన్ ఈస్ హ్యాపీ.
0: సూర్యోస్తమం జరిగింది, ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
1: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్.
0: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
1: వేర్ డిలైటెడ్ అబౌట్ ది సన్రైజ్.
0: సూర్యాస్తమముకు ఆనందిస్తున్నాము.
1: వేర్ హ్యాపీ అబౌట్ ది సన్సెట్.
0: నిజముగా సూర్యోదయ సూర్యాస్తమును మనము ఆనందించ తగినటువంటివా కాదు? కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ ద సన్సెట్ అండ్ సన్రైజ్
0: విచారించదగినటువంటివి ఇవి రెండు.
1: వన్ హ్యాస్ టు ఫీల్ సారీ అబౌట్ ఇట్ నాట్ టు ఎంజాయ్. హౌ?
0: మన దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము ఒక్కొక్క సూర్యోదయ సూర్యాస్తమంతో కరిగిపోతూ ఉండాలి.
1: ద లైఫ్ స్పాన్ విత్ ఈచ్ సన్రైజ్ అండ్
0: సన్సెట్ జీవితం కూడా మనం సమీపిస్తుండాలి.
1: ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: మృత్యు దేవతకు సమీపంగా పోతున్నప్పుడు మనిషికి ఆనందం అవుతుందా?
1: వెన్ ఈ సో క్లోజ్ టు ద గాడెస్ ఆఫ్ డెత్
0: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక
1: దిస్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్
0: సూర్యోదయం సూర్యాస్తమం మనకు ఉపకారంగా ఉంటున్నాయని ఎంతో ఆనందించిపోతున్నాం.
1: హీ సో హ్యాపీ అబౌట్ ది సన్ రైజ్ అండ్ సన్సెట్ బికాస్ హీ ఫీల్స్ దట్ హీ రిసీవ్స్.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి ఒక అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: అతని ఈ విశ్వమును చూస్తున్నాం మనం.
1: వీ సీ దిస్ యూనివర్స్.
0: అయ్యో ఈ విశ్వాన్ని వదిలి మనం పోవలసి వస్తుందేమో అని భయపడుతున్నాము.
1: వీ ఆర్ అఫ్రైడ్ బికాస్ వీ మే హావ్ టు లీవ్ ది వరల్డ్.
0: ఒక్కొక్క తూరి విశ్వాన్ని చూసి ఇది విశ్వం అనిత్యమైనది, విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
1: ఎట్ వన్ టైమ్ వీ నో the world is temporary, we want to see God.
0: విశ్వమే విశ్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize God is in the world.
0: ఈ సృష్టికల్పితమైన సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
1: The entire universe is full of divinity.
0: నీ మనస్సు
1: your mind
0: ప్రకృతి దృష్టిపై ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
1: When it is towards the world, it appears as world.
0: పరమాత్మ దృష్టిపై మరల్చినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
1: If it is directed towards God, it appears divine.
0: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు.
1: So the mistake lies in the vision, not in the creation.
0: కనుక నీవు మొట్టమొదట నీ దృష్టిని మార్చుకో.
1: First correct your sight.
0: నగను చూచినప్పుడు
1: when you see the jewel,
0: ఆహా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
1: You feel very happy that necklace is beautiful.
0: కాని దృష్టి అంతా కూడా necklace పైన ఉంటుండాలి.
1: All your looks concentrate on the necklace.
0: దీన్ని మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
1: When you change your view that it is gold, your experience is different.
0: ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి, నగ ఉంటుండాలి.
1: In this necklace there is this jewel and also gold.
0: నగపైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి.
1: When you concentrate on the ornament, you don't think of the gold.
0: గోల్డ్ పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
1: When you think of the gold, you forget that ornament.
0: దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
1: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలం ప్రకృతి దృష్టితోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
1: When you view it from the worldly point of view, we don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ వన్ ఇన్ డైవర్సిటీ.
0: సూరదాస్ కూడా చెప్పాడు.
1: సూరదాస్ ఆల్సో సెడ్
0: నిను గనుగొన్న గల్లమా కృష్ణ నిను గనుగొన్న గల్లనా
1: కృష్ణ కెన్ ఐ రికగ్నైజ్ యూ
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు గణము కంటే అతి గణనీయుడవు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబున నెడబాయకుందువట అణువు రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుడువట నిను గనుగొన్న గల్లన్నా.
1: ఇన్ ఆల్ ది
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు గణము కంటే అతి గణనీయుడవు 84 లక్ష జీవముల.
1: You are smaller than the smallest and bigger than the biggest. Among all the 84 lakhs of beings,
0: anayammuna nedabayakunduvata,
1: without any separation any time,
0: aluvu reenu tulakashtama modaluga,
1: right from the atom to the wood,
0: akandaru pudavai velayiduvata, ninu ganugonna gallanna.
1: You exist in the infinite form. Can I recognize you?
0: Inde kaadu Krishna. ఘనమగు దొంగలలో గజ దొంగవు నిను గనుగొన్న గల్లన్నా.
1: నాట్ ఓన్లీ దిస్ కృష్ణ, అమంగ్ ఆల్ ది థీవ్స్ యు ఆర్ నంబర్ వన్ థీఫ్ నంబర్ వన్.
0: ఎవరి దొంగలు
1: Who are these thieves?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు?
2: మచ్చరంబుగల మానవు చేరుతే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
1: టు జాయిన్ ద కంపెనీ ఆఫ్ ది
0: పాము ప్రక్కనైనా పండవచ్చు.
1: We can lie down by the side of
0: దుర్వాసునైనా స్నేహంగా చేసుకోవచ్చును.
1: We can have friends with దుర్వాస.
0: కానీ మచ్చరం అనేటువంటి వాడిని స్నేహం మనం మాత్రం ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వన్ విత్ జెలసీ.
0: అతనే గజ దొంగ.
1: హీస్ ఎ బిగ్ థీఫ్.
0: ఆ దొంగ కూడా నీవే.
1: యు ఆర్ దట్ థీఫ్ ఆల్సో.
0: అనగా భగవంతుని సర్వస్వరూపునిగా విశ్వసించాడు ఈ యొక్క సూరదాస్.
1: సూరదాస్ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఫామ్.
0: కనుక మానవత్వంలో మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
1: When we inquire in this human life, the experiences of those people, we will understand
0: the universe
1: is a full. Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
1: the life principle which is out of the mind,
0: భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము ఇది పెద్ద అజ్ఞానము.
1: To take this mind merely physical and mental plane and gross is a sign of ignorance.
0: జాగ్రత్తలు నీవు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క ఉపన్యాసంలో శ్రవణం చేస్తున్నట్టుగా అనుభూతి వస్తుంది.
1: Now in the waking state you have an experience that you are listening to Swami's discourse.
0: స్వప్నావస్థ లోపల నీవు నీ స్వగ్రామంలో చేరి నీ గృహస్థ ధర్మంలో నిర్వర్తించుకున్నట్టుగా నీకు స్వప్నం వస్తుంది.
1: In a dream state you dream as if you are attending to your routine in your village.
0: గాఢ నిద్రావస్థ లోపల మయమరిచి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
1: In deep sleep you'll have an experience of sound sleep.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: These three positions, states, waking state, dream and deep sleep,
0: అనుభూతులు కూడా వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
1: Experiences also vary.
0: కానీ నీవు ఒక్కడే.
1: But you are one.
0: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
1: You are the same who experienced the waking state. You are the very same in dream state.
0: సుషుప్తిలో ఆనందించింది నీవే.
1: The one who has been present.
0: అవస్థలు వేరైనా కానీ నీవు ఒక్కటే.
1: The positions vary, but you are one.
0: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు omnipresent.
1: The one you present in all the three states is omnipresent.
0: ప్రజెంట్ ప్రజెంట్ అని భావిస్తున్నావు.
1: We take the present.
0: కాదు కాదు, మూడు కాలములు ఎందు ఉండినటువంటి ఒక మూర్తివి నీవు.
1: You are the very form present in all the three times.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ముమ్మూర్తి స్వరూపుడే.
1: So human being is this trinity.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముమ్మూర్తులు అని భావిస్తున్నాము.
1: We consider this trinity as బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: బ్రహ్మ అనగా ఏమిటి? క్రియేటర్ అని, సృష్టికర్త అని.
1: బ్రహ్మ ఇస్ క్రియేటర్.
0: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
1: ఈశ్వర ద వన్ హూ ఎనిహిలేట్స్.
0: ఇంకా రక్షణకర్త విష్ణువు.
1: ద వన్ హూ ప్రొటెక్ట్ సస్టైన్స్ ఇస్ విష్ణు.
0: మూడు ఎవరుంటూ ఉన్నారు?
1: హూ ఆర్ దీస్?
0: సాత్వికమే విష్ణు స్వరూపము.
1: ద పాయస్ నేచర్.
0: రజో గుణమే బ్రహ్మస్వరూపము.
1: ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: తమో గుణమే ఈశ్వర స్వరూపము.
1: ద డల్నెస్ ఇస్ ఈశ్వర.
0: ఈ మూడు గుణములు నీ అందుండటం చేత నీవు ముమూర్తి స్వరూపుడు.
1: As all the three attributes are in you, you are the very form of that trinity.
0: ఈ మూడు చెట్టగా భావించకూడదు.
1: You should not consider that.
0: ఈ మూడు గుణములు మానవునికి అత్యవసరమే.
1: All these three are most essential.
0: కష్టములే నాకు ఉండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: You always expect that I should have all the time happiness, never displeasure.
0: ఇవాడు.
1: You're mad.
0: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
1: When there are no difficulties, you cannot recognize the happiness value.
0: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
1: When there is no hunger, you cannot taste the food.
0: ఆకలి అన్నమును రుచి చూపిస్తుందాది.
1: It's only the hunger that will show you the taste of food.
0: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుందాది.
1: It's only the difficulty that will make you the taste happiness.
0: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
1: So never think that you should not have
0: దుఃఖము. మనకు కావాలి.
1: We need difficulties.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
1: The difficulties and the happiness are something like the sunlight and the shadow.
0: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుందో అట్టనే సుఖ దుఃఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటుంది.
1: Just as the sunlight and shadow are interrelated, the pain and pleasure are interdependent.
0: ఎండ ఒక్కటే.
1: The sunlight is one.
0: నీడలు వేరు వేరు.
1: The shadows are different.
0: దైవం ఒక్కటే.
1: God is one.
0: దేహములు వేరు వేరు.
1: బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
1: ఆన్ ద ట్రీ యు ఫైండ్ ద సన్ లైట్.
0: సూర్యుని తేజస్సు ఒక్కటే,
1: సన్ లైట్ ఈస్ వన్.
0: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపంను ధరిస్తూ ఉంటుండాలి.
1: బట్ ద షాడోస్ ఆఫ్ ది ట్రీ విల్ అస్యూమ్ డిఫరెంట్ ఫార్మ్.
0: వేరువేరుగా కనిపిస్తుండాలి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్.
0: ఇన్ని వేరువేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
1: ద షాడోస్ దట్ వేరీ ఆర్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: సముద్రంలో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
1: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్,
0: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
1: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్.
0: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In this ocean of the divinity, you find the human lives, the waves coming out of
0: it. In every
1: wave of human being, there is three the aspects, Satchidananda.
0: Satchidananda yokka swaroopamee neevu.
1: You are the very form of Satchidananda.
0: Neevu binduga undavachunu.
1: You may be a drop.
0: Satchidananda ocean ga undavachunu.
1: Divinity may be ocean.
0: Kaani indulo quantity difference e kaani quality okkate.
1: There is difference in the quantity, but quality is same.
0: Manavuni endundinatvanti divyattamu. దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ మ్యాన్ అండ్ ది డివినిటీ ఇన్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దివ్యమైన విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ద డివైన్ కరెంట్ ఈజ్ వన్.
0: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
1: వి డెకరేట్ విత్ మెనీ బల్బ్స్.
0: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్
0: బల్బ్స్. ఈ భేదములు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
1: ద డిఫరెన్స్ ఇన్ ద బల్బ్స్ ఇస్ డ్యూ టు ది ఫిలమెంట్. ఫిలమెంట్.
0: ఈ ఫిలిమెంట్ లోపల ఉండినటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహాప్రకాశవంతమైన యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
1: వి ఫర్గెట్ ది డిఫరెన్సెస్ ఇన్ ద ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్స్. వి కాల్ ఇట్ దిస్ బల్బ్ హెస్ గాట్ లో లైట్ ఇంటెన్సిటీ, అనదర్ బల్బ్ హెస్ గాట్ హై లైట్ ఇంటెన్సిటీ, గాడ్ హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ లైట్ ఇంటెన్సిటీ.
0: ఎందు ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
1: ద డివైన్ పవర్, ద డివైన్ పవర్ కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద ఫిలమెంట్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
1: So our feelings are narrow.
0: కనుకని ఇక్కడ ఈ కరెంటు చాలా డిమ్ గా కనిపిస్తుంటుంది.
1: Therefore it appears dim to your eye.
0: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience it in our daily life.
0: డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటుంది.
1: We'll have a very big bulb in the drawing room which has high light.
0: బెడ్రూమ్ లో పెద్ద డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
1: In bedroom we'll have dim light.
0: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద బెడ్రూమ్.
0: అక్కడ నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
1: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యు విల్ హావ్ బ్రైట్ లైట్.
0: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్
0: డిమ్గా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్
0: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
0: అట్ట మనం భావించకూడదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్.
0: నీవు మూర్ఖుడు కాదు.
1: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
0: నీవు అజ్ఞాని కాదు.
1: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
0: నీవు ప్రజ్ఞానివి.
1: యు ఆర్ గాట్
0: సుజ్ఞానివి. నీవు విజ్ఞానివి.
1: యు ఆర్ ఆల్ అవేర్నెస్. యు నో ఎవ్రీథింగ్.
0: కానీ బల్బులు మార్చుకో.
1: బట్ చేంజ్ ద బల్బ్.
0: అంతేకాని బల్బ్ అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ బల్బ్ హియర్?
0: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
1: ద నేచర్ ఆఫ్ ద మైండ్ షుడ్ బ్లాసమ్ విత్ ఇన్ ద హార్ట్.
0: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: పీపుల్ సే యూ షుడ్ హావ్ లార్జ్
0: బ్రాడ్ హార్ట్ చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్
0: బ్రాడ్ మైండ్
1: బ్రాడ్ ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్ డాక్టర్ హ్యాస్ టు ఆపరేట్. యూ నీడ్ బ్రాడ్ మైండ్.
0: హార్ట్ ఎన్లార్జ్ చేయండి అంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి.
1: ఇట్స్ నాట్ బ్రాడ్ హార్ట్, యూ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
0: హార్ట్ ఎప్పుడూ బ్రాడే.
1: Heart is always broad.
0: Not this physical heart.
1: Not this physical heart. It is a spiritual heart.
0: Spiritual heart to sarvatra untundadi.
1: Spiritual heart is everywhere.
0: Sarvatra paanipadam. Ta sarvato chesi romukam. Sarvata srutimalloki. Sarvamavrutistati. Sarvatra untundadi yoka spiritual heart.
1: The spiritual heart is everywhere.
0: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ బ్రాడన్ ఇట్.
0: దీనిని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
1: To see that we need broad mind.
0: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
1: We should never to safeguard the narrow mind.
0: సంహరించాలి.
1: We should kill it.
0: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
1: We should never be proceed along the narrow path. I, మైండ్ మై ఫ్యామిలీ
0: నా కుటుంబము నా సమాజము నా దేశము నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
1: వీ షుడ్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్ ఐ మై ఫ్యామిలీ సొసైటీ కంట్రీ యూనివర్స్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: దెన్ ది డివినిటీ విల్ షైన్ ఫోర్త్ విత్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్ అండ్ రేడియన్స్.
0: స్వస్థరూప సందర్శనం అని
1: దట్ ఈస్ విజువలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
1: దిస్ ఈస్ కాల్ ద డివైన్ స్పిరిచువల్ ఫోర్స్
0: ఇన్ఫినిట్ డివైన్
1: ఇన్ఫినిట్ డివైన్ ఫోర్స్.
0: ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి.
1: We should become that infinite
0: divine. We are in the divine.
1: We are in the divine.
0: కాని తాత్కాలికమైనటువంటిది కాదు.
1: It's not temporary.
0: Wine తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
1: When we drink wine, you are
0: intoxicated. తాత్కాలికమైన డివైన్ గా ఉండినప్పుడు భక్తిగా ఉంటుంది.
1: And when you are in the divine, temporarily you will have devotion.
0: Infinite divine గా ఉండాలి. మారనటువంటి డివైన్ రావాలి.
1: You should be in that state of changeless
0: అది మన యందే ఉంటున్నది.
1: దట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు.
1: యూ నీడ్ నాట్ అక్వైర్ ఇట్.
0: మనం ఎక్కడో పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఎవరితోనో మనం ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సమన్ ఇట్.
0: సహజంగానే ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ యూ నేచురలీ.
0: ఆ సహజమైనటువంటి దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నోటీస్.
0: ఎప్పుడు నీవు గుర్తించగలవు?
1: వెన్ కెన్ యూ నో?
0: స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు.
1: When you forget this gross, subtle and causal.
0: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలవు. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద సటల్ అండ్ ద గ్రాస్ అండ్ ద కాజల్ సూపర్ కాజల్ బాడీస్ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే
1: వెన్ వీ డూ ఆల్ దిస్
0: సూపర్ మైండ్
1: ద సూపర్ మైండ్
0: హైయర్ మైండ్
1: హైయర్ మైండ్
0: ఇల్యూమినేటెడ్ మైండ్
1: ఇల్యూమినేటెడ్ మైండ్
0: తర్వాతనే డివైన్
1: దెన్ డివైన్
0: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
1: దెన్ వీ షుడ్ క్రాస్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ మైండ్.
0: ఇదే ఓవర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ మైండ్.
0: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
1: ఇట్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అమనస్కము.
0: తప్పక దాన్ని ఇంకొక పేరు కూడా పెట్టారు, విదేహ స్థితి అన్నారు.
1: ఇట్ హాస్ గాట్ నాన్ బాడీ కాన్షియస్నెస్. విదేహ స్థితి
0: దేహముతో కూడా కూడినటువంటిది కాదు. ఇది
1: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ.
0: దేహముతో కూడినది మనస్సు.
1: ద మైండ్ ఈస్ ఇన్ ద బాడీ.
0: మనస్సుతో కూడినది ప్రపంచము. సుఖ దుఃఖములు.
1: అవుట్ ఆఫ్ ద మైండ్ ఓన్లీ యు కెన్ ఫైండ్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
0: ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు.
1: దే ఆల్ బైండ్ యూ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
1: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్ కి మనం పోయేది ఎట్లా?
1: How to reach over mind?
0: Kramakramina, ee manavattu anetudi patram, pushpam, phalam, toyam, ee naligintini samarpinchamani cheptani Vedantam prabodhinchindi.
1: Vedanta said, you surrender, you offer these three, these four.
0: Bhagavantudu dharakanaka vastuvahanadulu kani, leka adhikara sthitulu kani, ee matram kudunu longetvanti vaadu kaadu.
1: God will never submit himself because of your position or authority.
0: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ వెల్ నోన్ ఇన్ కృష్ణ తులాభార.
0: కృష్ణుడిని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైనటువంటి మనసుతో సర్వ విధమైనటువంటి నగలంతా వేసింది.
1: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సత్యభామ వాంటెడ్ టు ఓన్ కృష్ణ.
0: తనకనక వస్తువాహనాలంతా వేసింది.
1: షీ ఆఫర్డ్ ఆల్ హర్ ప్రాపర్టీ టు వెల్త్ అండ్ జ్యువెలరీ.
0: భగవంతుడు తూగలేదు.
1: బట్ గాడ్ డిడ్ బ్యాలెన్స్ దట్.
0: తిరిగి రుక్మిణి వచ్చి
1: లేటర్ రుక్మిణి కమింగ్
0: దీనికి ప్రేమనే ప్రధానము అనేటువంటి ఒక జ్ఞానోపదేశం చేసింది సత్యభామకు.
1: షీ టాట్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ టు సత్యభామ.
0: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
1: ఫర్ దిస్ నేచర్ ఎ నేచురల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: సంజయ్ సహా అని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది.
1: సంజయ్ సహాని సెడ్ దట్ ది రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ద్రౌపది ఇస్ టు క్లెన్స్ దట్ వెసల్.
0: కానీ ఎక్కడో అక్కడ ఇంత బలుసాకు ఒక చిన్న ముక్క చిక్కింది.
1: బట్ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ది లీఫ్
0: కృష్ణ అని కృష్ణార్పణ చేసింది.
1: రిపీటింగ్ కృష్ణాస్ నేమ్ షీ ఆఫర్డ్ ఇట్.
0: ఇంత అల్పమైన కృష్ణార్పణ చేస్తే కదా అధికమైన యొక్క దీనిని కృష్ణుడు అందిస్తుంటాడు.
1: వెన్ సచ్ ఎ స్మాల్ థింగ్ ఈస్ ఆఫర్డ్
0: వితౌట్ ఆఫరింగ్ సంపదను మనం అందుకోవడానికి వీలే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ వెల్త్.
0: ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి.
1: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇన్ వన్.
0: బజారుకైనా వెళ్లి ఒక షాప్ లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాలు కొడితే వాడు మన ముఖాలు ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు.
1: ఇఫ్ యూ గో టు ద షాప్ అండ్ పే 10 రూపీస్, ద షాప్ కీపర్ విల్ గివ్ యూ హ్యాండ్ కర్చీఫ్.
0: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చీఫ్?
0: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుగులైన కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
1: Kuchela also offered handful of wheat and rice and Krishna
0: కొనుకొని భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్ని ఒకదాన్ని తీసుకుని పోమని చెప్తుంటారు పెద్దలు.
1: Therefore elders say when you go to the temple either you take the leaves or the flowers.
0: కానీ నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
1: Actually speaking there will be correct balance between the form and the name of Krishna.
0: Aithe Krishna roopamu formu ga untundadi kanipistundadi kantiki, Krishna naamamu kantiki kanipinchadu.
1: But you see the form of Krishna with the naked eye but not the name.
0: కనుకనే నారదుడు మరొక ఉపదేశం చేశాడు సత్యభామకు.
1: Therefore Narada gave another teaching to Satyabhama.
0: అమ్మ సాకార రూపుడై ఉంటున్నాడు.
1: Krishna is in the very form.
0: ఈ రుక్మిణి నిరాకార నామమును స్మరిస్తే నాకొచ్చిన ఆదాయం ఏమిటి?
1: When Rukmini thinks of Krishna as the formless aspect, what is the profit? నాకు
0: దానం చేసింది.
1: Satyabhama offered all this.
0: ఈ కృష్ణుని అమ్ముకొని నేను బ్రతకాలి.
1: I have to sell out Krishna and live.
0: కాబట్టి నాకు ఏదో ఒకటి ఫలితం రావాలి.
1: I should have some profit.
0: అని చెప్పేటప్పటికి అప్పుడు రుక్మిణి చెప్పింది.
1: Then Rukmini said,
0: పత్రము
1: either the leaf,
0: పుష్పము
1: or flower,
0: ఫలము
1: or fruit,
0: దోయము
1: or water,
0: భక్తి.

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with the
1: Tulsi Dalam Vesindi.
0: Repeating Krishna's name, she gets that Tulsi.
1: Krishnanamam Krishnamaniki samanamaina tookam vachindi. Tulsi Dalam extra tookam ayipoyindi.
0: Then there is perfect balance, but this Tulsi leaf has become extra weight.
1: Kanukane manam patramo pushpamo kolavanti emiti deeni arthamo.
0: So when we say the leaf, flower, fruit, what is the
1: significance?
0: The leaf is not of different
1: plant. They
0: are sure to decay
1: and fall.
0: This very body is the leaf.
1: Patramo. Idi Bhagavad Arpitamu.
0: This body, the leaf, is to be offered.
1: Pushpamo.
0: Then flower.
1: Adi Udaya Pushpamu.
0: That is the flower of the heart.
1: Phalamo.
0: Fruit.
1: Adi mano phalamo.
0: That is the fruit of the mind.
1: Toyamo.
0: Then water.
1: Ananda Pashpamale Toyamo.
0: The tears of joy.
1: Ivi manaku Bhagavantuniki arpinchavalsinatuvantivi.
0: These are to be offered to God.
1: Adi nijamaina antarathaniki sari ainatuvanti oka swaroopamu.
0: This is the inner significance.
1: Ee vidhamainatuvanti oka jeevithanni భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: వెన్ వి ఆఫర్ దీస్ థింగ్స్ విల్ రీచ్ దట్ స్టేజ్ ఆఫ్ ఓవర్ మైండ్.
1: పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉండాలి.
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్, ఇట్ షుడ్ బి ఫుల్ టైం డివోషన్.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you
1: తెల్లవారేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము.
0: We always sit in the state of yoga.
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
0: In the afternoon we sit there dying.
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
0: But in the night time we'll be in disease.
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః. మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
0: Right from dawn to dusk we should be in divinity.
1: అది ఏ దివ్య దివ్యమైనటువంటి భావము.
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
1: అందువల్లని
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం ఉండగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి
1: ఆఫర్డ్.
0: వాట్ ఎవర్ యు మే డు,
1: నీ ఉద్యోగం చేసుకో,
0: డు యువర్ జాబ్.
1: విద్యావంతుడిగా నీవు చదువు,
0: యు స్టడీ.
1: నీవు అధ్యాపకుడిగా బోధించు,
0: యు టీచ్ యాజ్ ఎ టీచర్.
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
0: వాట్ ఎవర్ టాస్క్ యు మే ఫుల్ఫిల్, వాట్ ఎవర్ ద డ్యూటీస్ యు మే డిశ్చార్జ్, ఇఫ్ యు హావ్ ద ఫీలింగ్ దట్ దే ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ గాడ్,
1: మనస్సును అరికట్టడానికి ఇదే మార్గము.
0: దిస్ ఇస్ ద ట్రూ పాత్ టు రీచ్ గాడ్.
1: ఈ దేహము భగవంతునిది.
0: This body belongs to God.
1: అనుకున్నప్పుడు ఈ దేహంతో పాపకార్యములు ఏ మాత్రము నువ్వు చేయవు.
0: When you have that feeling, you'll never commit sin.
1: కనుకనే ఈ యొక్క దేహాత్మితమైనటువంటి భావం అంటే అంతా భగవంతునిదే.
0: When you offer body, it means everything is divinity.
1: నా ధనము భగవంతునిదే.
0: My wealth belongs to God.
1: అప్పుడు నీవు దుర్వినియోగం చేయవు.
0: Then you will never waste money.
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
0: You will make proper use of money.
1: నా శక్తి అంతా భగవంతునిదే.
0: All my power.
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
0: You should never misuse
1: it. కనుక సత్యసాయి సంస్థల్లో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
0: For that reason in Sri Satyasai organizations, stealing on desires.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: నీ శరీరము ఫుడ్ తో ఆవిర్భవించినటువంటిది.
0: The body is out of
1: food. తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
0: Your body is the very form of the food given by parents.
1: కాబట్టి అన్నం బ్రహ్మ.
0: Therefore food is God.
1: కనుక ఫుడ్ ఈస్ గాడ్.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: దానిని నువ్వు వేస్ట్ చేయద్దు.
0: Never waste food.
1: నీవు ఎంత అవసరమో అంత తిను.
0: You eat to the extent
1: necessary. కానీ కట్టల్లో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనము వృథాపరిచినటువంటి వారం అవుతాం.
0: Never leave it on the plate and waste it. It means you are misusing God.
1: Don't waste money. God is wealth.
0: Don't waste money. God is wealth.
1: కనుక ఈ ధనము,
0: this money,
1: misuse of money is evil అన్నారు.
0: So Swami says misuse of money is evil.
1: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: Never waste money.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి.
0: If you want to do it, do good.
1: అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity.
1: అంతే కాదు దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
0: But never waste, misuse
1: ధనమును దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది,
0: ద థర్డ్,
1: డోంట్ వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదత్తాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైం. గాడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టైం.
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడా నీ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: నెవర్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గాసిప్.
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు వేస్ట్ టైమ్, యు విల్ బి వేస్టింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ. దట్ ఈస్ బ్యాడ్ టాక్, బ్యాడ్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ ఆల్ ది ఎనర్జీ ఇన్ ద బాడీ.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారవుతావు.
0: దట్ యు విల్ బి మేకింగ్ ప్రాపర్ యూస్. అది
1: భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God.
1: అది భగవంతుని యొక్క సాధన.
0: That is his spiritual
1: practice. అది భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయమైపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్, వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనసును క్రమక్రమేణా మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫర్గెట్ ద వాగరీస్ ఆఫ్ ద మైండ్. వాట్ ఈస్ సాధన ప్రాక్టీస్?
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is, the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ కాన్సన్ట్రేషన్.
1: టాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, డ్రింకింగ్ మెడిటేషన్, డ్రైవింగ్ మెడిటేషన్, అన్ని మెడిటేషన్.
0: వాకింగ్, టాకింగ్, డ్రైవింగ్, ఈటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
1: రాయటం మెడిటేషన్, చదవటం మెడిటేషన్.
0: రైటింగ్ ఇస్ మెడిటేషన్, రీడింగ్ ఇస్ మెడిటేషన్.
1: నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి ఉండాలని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: ప్రాసెస్మును ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు.
0: అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెటర్స్ యూ రైట్,
1: డ్రైవ్ చేసే సమయంలో ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు.
0: వైల్ డ్రైవింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్
1: ఎస్కేప్ ఆఫ్ మెడిటేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
1: కనుక నా లైఫ్ ఈ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి.
0: Have a feeling that life is meditation. Whatever you do, do it with concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీవు హరికి ఏమాత్రము వరి చేయద్దు.
0: Don't get worried about being in a hurry.
1: ఈ హరి వరి కరి మూడు చేతనే హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three. Hurry, worry,
1: hurry, worry,
0: hurry. Hurry, worry, hurry.
1: కనుక మనము హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to hurry, worry.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature of the mind
1: అయిపోతుంది.
0: Then it will under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతేకాని మనసును మరొక విధంలో ఒక దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: It is impossible to divert the mind otherwise.
1: మనకు మనస్తత్వం అనేటువంటి చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: There is every scope to take the mind to the over mind.
1: అసాధ్యమని కానీ ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ.
1: చాలా సున్నితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
1: మానవుడు ప్రయత్నపట్టాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయటం వల్ల లక్షలమైనటువంటి అంతరిక్షానికి వెళ్లిపోతున్నాం మనం.
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కానీ వారు అరయించేటప్పుడు మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం. అంతర్జానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel
1: within.
0: By traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోవటానికి నయా పైస కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: యు గో విదిన్, యు డోంట్ నీడ్ టు వేస్ట్.
1: ఏమాత్రము ఖర్చు కాదు.
0: యు డోంట్ నీడ్ టు వేస్ట్.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: ఫస్ట్ యు డెవలప్ ఇన్నర్ విజన్.
1: కేవలం అవుట్ లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: మియర్లీ డోంట్ డెవలప్
1: అవుట్ లుక్స్. మీ మనసు అంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్ లుక్స్ విల్ మేక్ ది మైండ్ మంకీ.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: నాట్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
1: కనుక బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: కాన్షియన్స్ దాని నీవు కాన్షియస్ ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
0: వెన్ యూ ఫాలో ది కాన్షియన్స్ ఇట్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్ beyond minded,
0: that consciousness is beyond mind.
1: ilanti atitamainti yokka manasika sthitini prati manavu kulla andukoni tama tama kartavyalu tam gurtinchi vartinchinappudu deshamlo samasyale untundavu, problems e undavu.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: Kanuka prapancham yokka shanti kuda meeru paatu padandi.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సు అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior.
1: మంచి ప్రబోధన చేత,
0: a good teaching.
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: Bhagavat Namam Cheta,
0: with God's name,
1: Hriyani Nimpukondi.
0: Fill your heart.
1: Seva Bhavam Cheta,
0: the feeling of service,
1: Shirasunu Nimpukondi.
0: Fill your head.
1: Manavuniki Kavalsinatundi Rende Rendu, Okati Head, Okati Heart.
0: Human being needs two, head and heart.
1: Ee head and heart nu renditiki manchiga nimpukunte hand lo manchi work cheyagalu.
0: If the head and heart are good, you can have good activity in hand.
1: ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, త్రీ హెచ్వి, త్రీ హెచ్, హెచ్ హెచ్ హెచ్. ఇది త్రీ హెచ్, హెడ్, హార్ట్, హ్యాండ్, ఇది త్రీ హెచ్. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఈస్ కాల్డ్ ఈ హెచ్వి. నో, త్రీ హెచ్, హెచ్ హెచ్, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.

0: A person without purity of heart and mien, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of Atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchalani aasagaliginatunti vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aasagaliginatunti manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chittasuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: Chittasuddhiye lenatunti manavudu atma tattvanni prabodhinche arhudu kaadu.
0: The one without purity of heart is not eligible to propagate the atmic principle.
1: Atma tattvannu kodanu taanu telusukoledu.
0: And he cannot comprehend the nature of the soul.
1: Velaguleni gadiyande vishakrimulainatvanti paamulu teeldu praveshisthayi.
0: It's only in the dark room where there is no scope for the light to enter you find the germs and the snakes move around.
1: Velugutho koodinatvanti gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: హృదయమునందు పరిపూర్ణ ప్రేమ ఉంచినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి ఒక హృదయ ప్రేమ హృదయుడైనటువంటి వానికి కామక్రోధ లోభమోహం మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయముగా, పవిత్రమైన హృదయముగా, ప్రేమమయమైన హృదయముగా, దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వి షుడ్ డెవలప్ ఆల్ ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ లవ్ అండ్ కంపాషన్.
1: ప్రతి మానవుని హృదయము దయాహృదయం కావాలి.
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ షుడ్ బి వన్
1: ప్రేమ హృదయం కావాలి.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi atma tattvamu adaniki sulabhanga artham avutundi.
0: It's only then he'll be able to understand the nature of the soul.
1: Atti artham chesukunnatundi okka atma tattvanni anyulaku prabodhinche arhudu kuda avutadu.
0: Then only he deserves, having enjoyed the spirit of Atman, he can propagate and share with the society.
1: Kevalamu vidyala valla kani mariye panditya valla kani mariye medha shakti valla kani labhyamayetuntidi kaadu ee atma tattvam.
0: The nature of the spirit cannot be comprehended by any form of education, scholarship or intelligence.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్, వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్.
1: ఎంతటి మేధాశక్తి వారి ఎందుండెను.
0: హౌ ఇంటెలిజెంట్ దే ఆర్.
1: అతను పండితుడు కారు.
0: He is not a scholar.
1: పామరులో అతి చింత అడుగునటువంటి పామరుడు రామకృష్ణ పరమహంస.
0: రామకృష్ణ పరమహంస ఇస్ వెరీ వెరీ ఇన్నోసెంట్.
1: కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: That illiterate, innocent Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chittasuddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have that purity of heart, one need not undertake penance.
1: Veda shastri itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required.
1: Kani bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phalatam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti premagala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhruti kavalananna deeniki aahara paaniyamulu atyavasaramu.
0: To develop that spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Neeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinchutunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhya rakamainatundi okka ee aaharamu manavuni okka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: Kanuka sattvikamaina pavitramaina hitamaina mitamaina aaharamunu bhujinchatamu atyavasaram.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is sacred.
1: Prachinakalam nandi maharshulu gramamulu visarjinchi pallalu visarjinchi kaaranamullo jeevistu kandamooladulu bhujinchukuntu tama yokka jeevitamunu taanu prashantanga gadaputu vacharu.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: Aa kandamooladullo udinatundi oka sattvikamainatundi tattvamu meeku teliyadu.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: Ramalakshmana sitalanta kudanu aa aranyamulo sancharistu aa aranya phalamulu vaaru bhujistu entati aanandanni anubhavistu vacharu.
0: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking
1: aanandam aaharam nendu untunnadi.
0: Therefore, the bliss is there in food that we eat.
1: Bhautika sukhamunandu kani bhautika padarthamulu yendu kani bhautikamainatundi vishayamulu yendu kani panchapacha paramannamulu yendu kani ee aanandam chikkadu manaku.
0: This sort of happiness is not there in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: ఇంకా పానీయం,
0: then the drink,
1: త్రాగు నీరు,
0: water.
1: త్రాగు నీరు కూడా పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: The drinking water must be pure.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దట్ వీ డ్రింక్ ఇస్ ఎక్స్క్రీటెడ్ యాజ్ యూరిన్.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దట్ వీ డ్రింక్ ఇస్ ద లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: దేర్ఫోర్
1: మానవుని యందు ఉన్నటువంటి మనస్సు ఆహారంతో చేకూరినటువంటిది.
0: సో మైండ్ ఇస్ ద ప్రోడక్ట్ of the food, while life is the product of water.
1: Manavuniki manasu pranamu rendu pradhanamainatundi.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపై జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: వారు మాత్రమే తాండవమాటం కాకుండా భక్తులు కూడాను తాండవమాడిచ్చారు.
0: They also made the devotees dance.
1: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు.
0: The whole cosmos danced as well.
1: మౌళి గుల్కెడు

0: దంబైన పాల నేత్రంబుతోడ
1: విత్ ద కంటిన్యూస్ ఫ్లో రైట్ ఫ్రమ్ ద హెడ్ అండ్ విత్ ద బ్రాడ్ ఫోర్హెడ్
0: కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ
1: విత్ కుంకుమ డాట్ ఆన్ ద ఫోర్హెడ్ అండ్ ఆల్సో ద రెడ్నెస్ ఆన్ ద టంగ్
0: బికాజ్ ఆఫ్

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానమే.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయు కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such, yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసన అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma,
0: ఈ ఆనందమునకు రూపము లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపం ఉంది.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానినే చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: పరమసుఖదం,
1: supreme happiness,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: is one of wisdom.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
1: That eternal bliss,
0: ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందు కాని, ప్రాకృతమైనటువంటి విషయములు ఎందు కాని, ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందు కాని మనకి ఏనాటికి కంటికి కనిపించదు.
1: This kind of eternal bliss and supreme happiness, which is non-dual and the one of wisdom, is not noticed in the worldly matter, the worldly action.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకు ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: This manifests and comes to our experience in the inward body.
0: జాగ్రత్త అవస్థ యందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఃఖం తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఃఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the
0: nature. ఈ ప్రకృతి దృశ్యమునకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అదే నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulaku ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapancham, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali,
1: in what direction
0: rasu vaisaha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo.

0: ఆ విధంగా ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: ఇట్ ఈస్ ది బ్లిస్ విచ్
0: సర్వవ్యాపకమైనటువంటిది ప్రేమనే.
1: ఇట్స్ లవ్ దట్ ఈస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ప్రేమ లేక మానవత్వం ఉండలేదు, లేక ఏ జీవత్వము ఉండలేదు.
1: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ ఆన్ ఎర్త్ వితౌట్ లవ్.
0: మీకు పూర్వం చెప్పాను,
1: భగవాన్ సెడ్ ద ఎర్లీ,
0: మహాభారత యుద్ధం జరుగుతుండాలి, చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: ఇట్ వాస్ ద బ్యాటిల్ టైమ్స్ ఆఫ్ మహాభారత్.
0: దీన్ని ఒకతూరి పలికింప చేయాలని వ్యాసుడు వస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు సే దిస్ వ్యాస వాస్ కమింగ్ దేర్,
0: ఆ మార్గ మధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: ఆన్ ద వే సేజ్ వ్యాస నోటీస్డ్ ఎ స్మాల్ ఇన్సెక్ట్ రన్నింగ్ అలాంగ్.
0: త్రికాల జ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథం నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: అండ్ హీ గిఫ్టెడ్ దట్ అవేర్నెస్ టు దట్ ఇన్సెక్ట్.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు,
1: సేజ్
0: వ్యాస నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: సేజ్ వ్యాస ఆస్క్డ్, ఓ ఇన్సెక్ట్ వై డూ రన్ లైక్ దట్ సో ఫాస్ట్, వాట్ ఇస్ ద డేంజర్ దట్ లైస్ అహెడ్.
0: ఓ మహాప్రభో,
1: ఓ లార్డ్,
0: మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: That now the bitter war of Mahabharata
0: is going on. కొన్ని క్షణాల లోపల అర్జున్ యొక్క రథం ఈ మార్గంలో వస్తుందాది.
1: In a moment of time the chariot of Arjuna is forthcoming.
0: అతని యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు.
1: The speed with which the chariot of Arjuna runs fast no one can estimate.
0: కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని.
1: Before the chariot of Arjuna approaches I want to run away from this.
0: ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులకు కూడా ఉంటుందాది, మానవునికే కాదు.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama alo bittalu chudalaneetundi yokka aasa kimikeetu kaadu kuda untundadi manushulku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among insects?
0: Tama kshemanga untundalaneetundi aasa kimikeetu kaadu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that like king for happiness, praniki
0: kudanu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ఏ ప్రేమతత్వము,
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి, యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూడో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: But a spiritualist says, oh foolish man, it is not the nature that you see, it is only God that you see.
0: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause, this world is the effect, that is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడాను దైవాన్నే.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హీ సా ద హెడ్ మాస్టర్.
0: హెడ్ మాస్టర్ గారు,
1: హీ సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హీ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హీ డజంట్
0: నో చెప్పాడు.
1: హీ సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: కానీ రెండు తెలియవు అన్నాడు.
1: But the father said he doesn't know two.
0: ఏమిటది?
1: What are they?
0: ఒకరు చెప్పితే వినడు, తాను తెలుసుకోడు. ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనను తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: MA-లు BA-లు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారలైనా,
1: there may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండి సద్గాన పరులైనా, పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: One may be physically strong, endowed with a long life.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and
0: ఏనాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు.
1: They are no match to this spirituality.
0: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
1: Without devotion to God, you can never attain liberation.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరదు.
1: What more is to be conveyed?
0: సాధు సద్గుణ గణ్యులౌ విద్యార్థులారా విద్యార్థునారా.
1: This assembly of noble students.
0: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం.
1: ఏమో
0: నేర్చామనుకుంటున్నాము.
1: వి థింక్ వి హావ్ లెర్న్.
0: గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము.
1: వి థింక్ వి ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
1: Truly intelligent man will never
0: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
1: ఇట్స్ ఓన్లీ ఎ డన్స్ హూ థింగ్స్ దట్ ఈస్ ఇంటెలిజెంట్.
0: కనుక దైవప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి?
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫార్మ్ హియర్ ఈస్ ది రియలీ ది స్పిరిట్.
0: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: Because of the attachment to the body, you have forgotten Atma.
0: ఒక్క తూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉంటున్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపైన ఉండి జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆర్ అక్వాటిక్, సెకండ్ కేటగిరీ అంఫిబియస్.
0: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: Kani prakrutamainaatmika jeevithanni gadaputu,
1: they also lead a worldly life.
0: Aadhyatmika jeevithamlo kontha varaku praveshinchi,
1: they also know the spirit.
0: Idu atu itu two horse race maadi kontha varaku jeevithanni gadipetunte vaallu kontha mandi untuntaru.
1: There are some who live the life with both the things in view.
0: Two horse race. Prakruti yendu oka kaaru, ఆధ్యాత్మికమైనది ఒక కాలు.
1: వన్ ఫుట్ ఆన్ ద నేచర్, అనదర్ ఆన్ ద డివైన్.
0: మరికొంతమంది ఉంటుంటారు
1: నెక్స్ట్
0: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: ద నెక్స్ట్ కేటగిరీ,
0: దాని వాసన కూడా వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు.
1: దే డోంట్ రిలిష్ ఇవ్.
0: ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది, అజ్ఞానం అనే పడిచం.
1: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం అనుభూతికి రాదు.
1: దేర్ ఫోర్ దే డోంట్ రిలిష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: Therefore, they are theist and atheist, a mixture of both.
0: యోగి జోగి విరాగి వైరాగి తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: We find a fluent, the renunciant and an ascetic, and the one of pleasure. They lead such sorts of life.
0: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with a divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: It's not given to every
0: ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: It's out of good fortune you are born.
0: కనుకనే జంతూనాం నరజన్మ దుర్లభం, జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: It's only the human life which is rarest, the one of beauty and the one of fragrance.
0: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of a gem,
0: ఒక పేపర్ వెయిట్ మాదిరి ఉపయోగపెట్టుకుంటాడా?
1: Or do you make use of the paper weight?
0: గ్లాసు ముక్క అనుకుని పేపర్ వెయిట్ మాదిరి ఉపయోగపెట్టుకున్నాడు.
1: Therefore, he just considers rather cheap and makes use of it principally.
0: కానీ నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: If he knows the value of the gem or the diamond, he will keep it.
0: మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: Therefore, we should know the value of ఆత్మ or the soul.
0: నామ నిరూపణ మూల రతనతే, రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామ రతన జన పయో పయోరేమైనే, నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: Saint Tulsidas considered the name of God as a precious gem, most valuable.
0: ఇది ఎవరిచ్చారు?
1: Who gave it?
0: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
1: It's God's gift out of his
0: దైవమే ఈ రత్నము.
1: In fact, this precious gem is God himself.
0: అది దైవం దగ్గర మాత్రమే లభ్యమవుతుంది.
1: You can get it from God.
0: మరి ఏ మార్కెట్ కు పోయినా ఏ షాప్ లో పోయినా ఇది లభ్యమయ్యేటువంటివి కాదు.
1: It's not available anywhere in any shop or the market.
0: దీనికి మాస్టర్ గాడే.
1: God is the master of this diamond.
0: కనుకనే పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది.
1: When once you surrender to God, you can
0: ఈ రత్నం ఎట్లా ఉంటుంటుంది తెలుసునా?
1: You know how it looks?
0: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటుంది.
1: It shines with all the brilliance of thousand suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
1: You know how the divine love is?
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమను పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట, ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: ఇఫ్ యూ కీప్ దట్ నెక్టర్ అమృత బై ది సైడ్ ఆఫ్ ద డివైన్ లవ్, ఇట్ వుడ్ బి ఇన్సిపిడ్, టేస్ట్లెస్.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: సో తులసిదాస్
0: వచనం మధురం,
1: ఇద టాక్ ఈస్
0: స్వీట్, నయనం మధురం,
1: ద ఐస్,
0: హస్తం మధురం,
1: హ్యాండ్,
0: హృదయం మధురం,
1: హార్ట్,
0: శ్రవణం మధురం,
1: ఇయర్,
0: మధురాధిపతే మధురం మధురం.
1: హీ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ది స్వీట్స్.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: ఇన్ ఫ్యాక్ట్ లిసనింగ్ టు యూ ఇస్
0: నీ యొక్క వాక్యే మధురమైనటువంటిది.
1: యువర్ వెరీ టాక్ ఈస్ స్వీట్.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: యువర్ హార్ట్ ఈస్
0: ఆల్ నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: యువర్ హ్యాండ్
0: అంతా మధురమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ స్వీట్.
0: నా కసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral, transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణమేమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతనే ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే వి స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్ గాడ్.
0: ధనమున్నదంచును ఘనతగా పలికిన పుడమియంది సుమంత శాంతి లేదు.
1: యు మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లూయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్
0: ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గాని,
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: పుడమియంది సుమంత శాంతి లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ ఆన్ ఎర్త్.
0: ధన ధాన్యములు కలిగి ధర్మగుణం ఉన్న అప్పుడమే అంది సుమంత శాంతి లేదు.
1: యు మే బి ది వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద గ్రెయిన్ అండ్ ద మనీ బట్ యు డిడ్ నాట్ పీస్.

0: There is peace only at one place.
1: Adiye chittamanu mandiramu.
0: That peace is present in the temple of heart.
1: Mandiramlo untundi adi shanti.
0: There is peace in the temple of our heart.
1: Outside emtundi shanti. Peace, peace, peace, peace. Anta pieces hai, pieces hai. Peace is here.
0: We say peace, peace, but everything is pieces only. Peace is within.
1: Ee nijamainatundi oka shanti kosam prakuladetundi vaaniki sarvamu labhyamai potayi.
0: In fact, if you just work for the true
1: Dhanam
0: peace,
1: kudanu vaanni vetukuntu vastundi.
0: Money also will be after you.
1: Sir sampadanta vaanni vetukuntu vastundi.
0: The wealth and prosperity.
1: Bhoga bhagyamulanni vaanni vetukuntu vastundi.
0: All the pleasure.
1: Adhikara kirtulanni vaanni vetukuntu vastundayi.
0: The position of
1: power. Vetukana akkarledu.
0: Kaalu
1: kadapu daatanakkarledu. Kaalu kadapu akkarledu. Kaivalli mochi utti ollo padipothundi.
0: You don't need to step forward. The very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Dendla bed veskoni, air condition pettukoni, manchi pillolu vesku mettaga nidrapothu. Idi haayi. Ide swargamu. Emiti ee swargamu? Paapa swargamu.
0: We think the heaven meant the dendla bed and air conditioned room.
1: Panch bhautikamaina shariram anubhavistundi kani neevu kaadu kada.
0: This heaven is experienced by this body but not yourself. Pancha
1: bhautikamu durbalamaina kayambu eppudu vidachedi erukaledu.
0: This physical body is so weak, when it drops down you know not.
1: Satavarshamula daaka mitamu jeppiri kaani. Satavarshamula daaka mitamu jeppiri kaani nammarada maata.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have
1: balyam
0: faith in it. Either in childhood,
1: leka prayamando,
0: or at an engage,
1: mudiviyando,
0: or old
1: leka musaliyando,
0: or advanced age,
1: urano, adavino,
0: the town or
1: udaka madhyambuno,
0: or the midst of water.
1: Eppudu vidachedi erukaledu.
0: When you are going to die, you cannot say
1: maraname nischayamu.
0: Death is certain.
1: Dehamunnantalo taanu teliyavalayu.
0: While alive,
1: ee manam telusukovalsinatundi.
0: This is the thing we should know.
1: Manavatvanni manaku prasadinchadu devamu.
0: God has given
1: us human life. Manavatvamlo unnatundi visheshtatanu gurtinchali.
0: We should know the significance of human life.
1: Jeevitamanta jeevitamanta grandhalu chadutu chadutu chadutu pothe inga aacharinchedi eppudu.
0: If we spend all the time just merely reading and reading, when do we experience?
1: Emi prayojanam ledu.
0: No use at all.
1: Kanukane,
0: so
1: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with
1: you. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో.
0: When, where and what moment.
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అతనొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: సో
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
1: Anathudu kaadu, naaku naathudu unnadu Sri Ram Chandrudu.
0: He said, I am not anath, I am not the poor law, and I have got a master.
1: Athaniki evvaru naathudu ledu, athani gondabai ivvandene.
0: Rama has no master above him, you give him.
1: Anath anath anath meki anath anath anath. Evariki naathudu? నాథులకు నాథుడు, అనాథ నాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
1: రామ భజన కరవు ఏం చేయాల? రామ భజన కరు.
0: థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ.
1: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us ట్రెజర్ గాడ్స్ నేమ్ ఇన్ అవర్ హార్ట్.
1: ప్రాపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us డిశ్చార్జ్ అవర్ వరల్డ్లీ డ్యూటీస్ అండ్
1: రెస్పాన్సిబిలిటీస్. నేను నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: But have the feeling that you are not merely a human.
1: నీవు మనిషి కాదు.
0: You are not a human.
1: నీవు తొడుక్కున్న బుష్కోట్ ఇది దేహము.
0: After all, the body is a vesture. బుష్కోట్.
1: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
0: You might have changed a number of them earlier.
1: ఇది కాదు. Death is the dress of the life అని.
0: Death is the dress of life.
1: ఈ దేహముకు నీవు ఆశపడుతున్నావు.
0: You just rely by the on the body.
1: నీవు దేహము కాదు.
0: You are not the body.
1: I am God. నేను బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్.
1: బ్రహ్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: నాట్ టూ ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టూ ఓన్లీ వన్. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లినను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మనలేడు.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, this education will lead you to argumentation, but not the total knowledge.
1: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావు లేని చదువు.
0: What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal.
1: Andhudagu vaadu evvadi avani yandu. Dharmaraj question vesadu.
0: Dharmaraj has put a question. Who is the blind man on earth?
1: Evaniki yachuniki question vesadu.
0: He has put a question to
1: Yaksha. Andhudagu vaadu evvadi avani yandu.
0: On earth, who is the blind man?
1: ఆ యక్షు చెప్పాడు.
0: యక్ష సార్,
1: చదువు కలిగి చెడు గుణములు విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు.
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ ఇన్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద
1: టాలెంట్ మనం తెలుసుకోవాలి.
0: దట్ వి హావ్ టు నో.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: వి హావ్ టు గివ్ అప్ ఆల్ ద
1: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
0: బ్యాడ్ హ్యాబిట్స్
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: బ్యాడ్ థింకింగ్.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: In the world it is said that this address to Parvati.
1: చెప్పాడు
0: పార్వతి నేచర్.
1: నేను భక్తునికు రుణస్థుడయ్యాను అని.
0: గాడ్ సేస్ దట్ హిస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ.
1: ఏమిటి రుణము?
0: వాట్ ఈస్ దిస్?
1: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
0: వాట్ ఇస్ దట్ హిస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్?
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ. And now I should pay him back with interest by granting him a
1: loan. ఇలాంటి ఇంట్రెస్ట్ ఎలాంటిది? 18% 14% ఈ బ్యాంకులో ఇచ్చేటువంటి ఒక పర్సెంటేజ్ కాదు ఇది. 100%. అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
1: భగవంతుడు.
0: గాడ్ ఈస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువలనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది ఎనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ ఎనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడీ.
0: ఇట్ ఇస్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడు భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్, హి ట్రావెల్స్ ఇన్ ద
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకం ఆడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అవ్వై వండర్ వాట్ యు ఆర్, ఎంత నెరుస్తారు నా ముందు. పాపంబో పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కరుణాపైన లెదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపంబో పని చేసి
0: యూ కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి
0: అండ్ యూర్ జస్ట్
1: కాపాడు దేవుడు అనొచ్చు, దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యూ సే ఓ గాడ్ యూ డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యూ బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా హక్కు ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీకు తిరుగుతున్నారు, చాలా దగా పని.
0: యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ సో అండ్ సో ద నేమ్ యు ఆర్ క్రిస్టియన్.
1: నువ్వు చెప్పుకునే నేను పలాన్ రామయ్య.
0: యు సే ఐఎమ్ రామయ్య.
1: కానీ నీ దేహాన్ని పేరు రామయ్య, కానీ నువ్వు రామయ్య కాదే.
0: రామయ్య ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
1: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: బట్ యూ క్యారీ అవుట్ లివింగ్.
1: దేహం అనిత్యమైనటువంటిది.
0: ద బాడీ ఇస్ టెంపరీ.
1: నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ ఆల్సో జస్ట్.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: ఇట్స్ లైక్ వాటర్ బబుల్, వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్ యు మే గో ఎనీవేర్.
1: దానిని నీవు విశ్వసించాలి.
0: You should have full faith in that.
1: అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును. కానీ ఇది ఏ సత్యం? నీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుండాలి.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The one, the purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: With the feeling that God is everywhere, we should keep everything clean. అందులో
1: శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశములు మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: All that you see around, it should be clean, neat.
1: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి. నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇదియే భూశుభ్రత.
0: Swami is here, so everything should be neat, everything should be pure, everything should be egoless.
1: Inka bhava subrata.
0: And the purity of thought.
1: Ee bhavam ettidiga undali.
0: What sort of feeling should you have?
1: Bhagavantudu sarvavyapakudu.
0: God is everywhere.
1: Karuna swarupudu.
0: And he knows
1: prema, it. Prema prakashakudu.
0: And his manifestation of love.
1: Idanu kevalamu agamya gocharudu.
0: And he
1: is apramanudu.
0: Beyond all measure.
1: స్వరూపుడు ఈ విధమైనటువంటి భావంతో అతను నిరంతరము స్థితింటూ రావాలి.
0: You should always think of God beyond all measure, beyond all comparison.
1: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
0: You may call him in any name, he will manifest in that name.
1: ఇంకా దేహ శుభ్రత.
0: And the cleanliness of the body.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
0: As the divine form is
1: everywhere. సేవలు అతనికి ఏది అవసరమో
0: దాన్ని
1: మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్. ఎక్కడ
1: తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: దేర్ఫోర్ వాట్ హీ నీడ్స్, వేర్ హీ స్లీప్స్, వేర్ హీ సిట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
1: ఆత్మశుభ్రత, ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి.
0: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his.
1: స్థానం లేదు.
0: There's no place without him.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము.
0: Whomsoever you serve, it amounts to service to spirit.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
0: All the bliss is God.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందము ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: The eternal bliss you get from God.
1: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: bliss. ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజంగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములనే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With the total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti nahi.

0: ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు, కవితా కృష్ణమూర్తి గారు, ఇండియన్ క్లాసికల్ అండ్ ఫ్యూషన్. ఇందులో విశేషం ఏమిటంటే భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 80వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి స్టూడెంట్స్ 80 మంది ఇందులో పాల్గొనడం ఒక విశేషం.
1: Bhagawan Baba, we are fortunate and grateful and so blessed to be here to celebrate the 80th birthday in your divine presence. We have dreamt about this and we are so fortunate, so happy. Me and my colleagues, friends, we are all here to do two short pieces. One, I'll start with Vathapi Ganapatim, one of the most famous composition by Muthuswami Dichatar in Amsadvani Raga. Following that, there'll be a special composition which we are offering to your lotus feet along with Sri Satya Sai Institute students. Thank you.

ఇప్పుడు స్వామి గారి కోసం, మనందరి కోసం రిచా శర్మ గారు ఒక డివోషనల్ వోకల్.

0: With deepest sense of gratitude, I thank Bhagwan for this wonderful blessing of studying with all of you. And I am thankful to Sri Satya Sai Media Center and every one of you. Jai Sai Ram.
1: Sai Ram, you just heard the 345th talk in the new series entitled Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks on the basic concepts of Vedanta. This series is being presented by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi. This program was first featured in Sunrise with Sai at 6:30 a.m. every Thursday. If you missed the earlier talks, you could also download these from our website www.sssmediacenter.org. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue this series same time next week. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
4: కర్మానుబంధీని మనుష్యలోకే జగత్తు బ్రహ్మమయము. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
5: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయము.
4: సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్.
5: సృష్టి అనున్నదే కర్మ.
4: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
5: కనుక దేహమే కర్మ.
4: దేర్ఫోర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యాక్షన్.
5: కర్మ అనగా జీవశక్తియే.
4: యాక్షన్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ లైఫ్.
5: జీవశక్తి ఉపాధులే దేహములు.
4: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బాడీస్.
5: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
4: యాజ్ ఇట్ హాస్ వోర్న్ దీస్ బాడీస్ ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాక్షన్.
5: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
4: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
5: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
4: వీఆర్ టేకింగ్ హ్యూమన్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
5: కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి.
4: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ that I am bound binding human beings by action.
5: Manushyattam anaga kevalamu mumuchchottamto kudinatundidi maatrame kaaka karma tho anubandhamainatundidi ga kudanu manamu gurtinchali.
4: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
5: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
4: హ్యుమానిటీ ఈజ్ అసోసియేటెడ్ ఎసెన్షియలీ విత్ యాక్షన్.
5: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
4: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the
5: Yatavata karma anaga deham ane dini yokka artham.
4: The sum and substance of this is action means body.
5: Karma kshetram anaga dehame.
4: The field of action also is body.
5: Dharma kshetram anaga brahmame.
4: The field of dharma is Brahman.
5: Deshakalamulu prakruti vikaramulu.
4: The time and place are associated with nature.
5: Samastamu kudanu karmamu yokka phaltamule.
4: All the things are the result of action.
5: Kanukani tasmai namaha karmane ani modalu karmaku namaskarinchalani upanishattu cheptu vachindi.
4: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
5: Manchi kani chedda kani,
4: be it good or bad,
5: పాపం కాని పుణ్యం కాని,
4: బి ఇట్ సిన్ ఆర్ వర్చ్యూ,
5: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
4: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
5: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
4: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
5: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
4: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
5: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
4: Performing action is to sanctify one's life.
5: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
4: Getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
5: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
4: Only by the teachings of the Lord one can get it.
5: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
4: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
5: గీత అనగా పాట.
4: Gita refers to song.
5: Evari paata bhagavantudu paade paata.
4: Whose song is this? It is the song of the Lord.
5: Ee paatanu vinna variki dukkha nivrutti aananda praapti ani ninnayinchindi.
4: It has also established that for people who listen to this particular song they would be able to overcome the grief and enjoy.
5: Ee paata rudra bhoomi yandu bhadra bhoomi yandu సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
4: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
5: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
4: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
5: తిరుత్తుండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
4: తిరుత్తుండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
5: ఈశ్వర నా ఆత్మనే నీవు.
4: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
5: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
4: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
5: నా దేహమే నీ ఇల్లు.
4: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
5: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
4: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
5: నా ప్రాణములు నీ గణములు.
4: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
5: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
4: Wherever I just go about, that is circumambulating yourself.
5: Na maatalanniyunu nee mantramule.
4: Whatever word I utter, these are all
5: na cheriyalanniyunu nee poojale.
4: All my actions are worship for
5: you. Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata atitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
4: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
5: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
4: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
5: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
4: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
5: ఒక చిన్న ఉదాహరణ.
4: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
5: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
4: Obeying the commands of the Lord, he has fought in the battlefield.
5: మామను స్మరయుజ్జచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
4: He has commanded, thinking continuously of me, you fight in
5: the ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
4: Whatever you do it as an offering to me. This was the command.
5: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
4: This particular offering I like.
5: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
4: Without having love of the Lord, no devotee would be able to reach
5: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
4: The most important goal of a devotee is to please the Lord.
5: భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
4: The most important duty of a devotee is to satisfy the Lord.
5: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
4: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
5: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
4: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
5: Kani dakshudu yagnamuto prarambhinchadu.
4: On the other hand, daksha wanted to do yagna.
5: Ishwarunni tiraskarinchadu.
4: He disobeyed and disrespected Ishwara.
5: Rishula agnanu kudanu ullanghinchadu.
4: He disobeyed and violated the commands of rishis.
5: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
4: With a sense of egoism and attachment he commenced the yagna.
5: Ee ahankara tattvam anetunte idu oka yuddhamuga maaripoyindi.
4: This egoism converted the yagna into a battle.
5: Bhagavat agnate yuddhamunu aacharinchinatvanti krishnuni arjunniki adi yagnamuga maaripoyindi.
4: Fighting became yagna for Arjuna, who obeyed the command and fought in the battle.
5: Bhagavat aagnanu ullanghinchi aacharinchinatvanti oka yagnamu yuddhamuga maaripoyindi.
4: For yagna which is performed violating the commands of the Lord, it became a battle.
5: Kanuka edi yuddhamu edi yagnamu.
4: What is the war and what is yagna?
5: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
4: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ది లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
5: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
4: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ది లార్డ్,
5: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
4: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్ట్,
5: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
4: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
5: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
4: when he allows his own hatred and attachment,
5: yagnamainappudiki yuddham gane marutundi.
4: Even if it is yagna, it becomes a war and a battle.
5: Tana hudayamunandunnatunti yokka paritapamune bahirmukhamainappudu idu oka vidhamainatunti yokka vaadopavadamulaga roopondutundi.
4: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
5: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
4: ఒబేయింగ్ మై కమాండ్, రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
5: అర్జున
4: అర్జున,
5: మలమూత్ర దుర్గంధ మాంసరక్తముతో కూడిన
4: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
5: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
4: You are not this body which is very temporary and transient.
5: Satchibhutudainatundi aatmane neevu.
4: You are only the witness which is in the form of aatman inside you.
5: Kevalamu aaradugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
4: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
5: Vishvatmaka swaroopudavu neevu.
4: You are a cosmic personality.
5: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
4: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
5: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడైనటువంటి ఆత్మవే నీవు.
4: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
5: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
4: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
5: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
4: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
5: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
4: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
5: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
4: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
5: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని.
4: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
5: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని.
4: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ.
5: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని.
4: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
5: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని.
4: సెన్షన్డ్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్
5: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని.
4: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీ అండ్ నాట్ విత్ ది ఆత్మ.
5: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని.
4: ఆస్కింగ్ హిమ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్,
5: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని.
4: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్.
5: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
4: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
5: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని.
4: Therefore, God is not associated with body alone.
5: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని.
4: God is not a power which is associated with only attribute.
5: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని.
4: This is a principle which is all pervasive and omniscient.
5: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని.
4: This particular body is not merely born of Devaki and Vasudeva.
5: దశరథ కౌరవులకు కౌశల్యకు జన్మించినటువంటి వాడు కాదని.
4: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ దశరథ అండ్ కౌశల్య.
5: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని.
4: దిస్ బాడీ ఇస్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
5: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వం అని.
4: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
5: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
4: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
5: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
4: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్ వెల్ అర్జున ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
5: సూర్యు ద్వారా మనువు వినగలిగాడు.
4: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్.
5: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
4: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
5: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
4: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
5: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
4: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
5: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
4: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ హీ టోల్డ్ అర్జున.
5: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
4: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
5: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
4: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
5: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
4: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున ఐ నో యువర్ డౌట్.
5: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున ఈ దేహం మాత్రమే నేను కాదు.
4: హి సెట్ విత్ ఎ స్మైల్ యాజ్ హీ నోస్ ఆల్ ద మైండ్స్ అండ్ ఆల్ ద హార్ట్స్, వెల్ అర్జున ఐఎమ్ నాట్ దిస్ పర్టికులర్ బాడీ.
5: నా నేను అజుడు.
4: ఐఎమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ బర్త్.
5: సర్వంతర్యామి.
4: ఐఎమ్ ఆమ్నిషియంట్.
5: సర్వజ్ఞుడను.
4: ఐఎమ్ ఆమ్నిప్రెసెంట్.
5: దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను.
4: ఐ ట్రాన్సెండ్ ఆల్ ద టైమ్ అండ్ ప్లేస్ అండ్ స్పేస్.
5: సర్వకాలములు ఎందు కూడాను నేనున్నాను.
4: I exist in all times.
5: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
4: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ యూఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
5: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
4: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
5: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
4: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
5: కాయము మారుతుండవచ్చు.
4: బాడీ మే బి చేంజింగ్.
5: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
4: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
5: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
4: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
5: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
4: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
5: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని
4: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్
5: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని
4: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్
5: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము
4: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్
5: కాదు కాదు నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు
4: కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్
5: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా
4: యూ స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ
5: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు
4: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యూ ఎంటర్
5: నిరంతరము కూడా నువ్వు నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు
4: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్
5: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది
4: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్
5: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి
4: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్
5: అక్కడి నుంచి సర్వాత్మ భావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి
4: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ
5: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది
4: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్
5: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు
4: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత
5: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు
4: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత
5: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు
4: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద బట్ ద ఫీలింగ్స్ అండ్ ది ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్
5: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట
4: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి
5: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది
4: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్
5: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు
4: Gradually he mentioned sangham saranam gacchami
5: kevalamu vyaktigatamainatundi yokka bhavamulu idi sankuchitamainatundi bhavamulaga untayi
4: feelings associated with individual and personal they are merely selfish and narrow
5: ee sarvasvam ga nivu bhavinchaddu
4: you should not consider this as all
5: samudramulo ye neeti bindu vantido idi
4: it is something like a drop in the ocean
5: kanuka sangham saranam gacchami నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు
4: దేర్ఫోర్ హీ కమాండెడ్ యూ డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్
5: సంఘమునకు రూపము లేదు
4: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫామ్
5: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం
4: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్
5: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది
4: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ
5: లైఫ్ ఇంటూ యూనిట్ ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది
4: వెన్ లైఫ్ ఈజ్
5: ఇన్ఫినిటీ అన్నారు లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ
4: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ
5: ఇది దైవత్వం
4: దిస్ ఈజ్ డివినిటీ దిస్ ఈజ్ దైవత్వం
5: కనుకని సంఘం శరణం గచ్చామి నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు
4: దేర్ఫోర్ హి సెడ్ ఇన్ ది సొసైటీ యు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
5: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటుంది
4: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్
5: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు
4: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్ అండ్ ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ
5: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు
4: A society by a particular name may have anything to do with society by another name.
5: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
4: There are limits even for society.
5: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
4: Do not consider the society which has limits as very great.
5: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
4: Therefore he said take shelter in dharmam which has got A very broad connotation.
5: Dharayatiti dharmaha. Jagattune dharinchinatvantidi ee dharmam.
4: Dharmam refers to the one which has borne the entire world.
5: Dharmam ante emiti anetvantidi manam kontha vicharisthe aa padartham yokka gunami.
4: When we try to find out the meaning of dharmam,
5: ee padartham yokka gunamu.
4: Dharmam refers to the nature of the object. Which object?
5: Parartham yokka gunamu ee idi yokka yadartham.
4: The real meaning of dharmam is the attributes of paramatma.
5: Parathame ee okka vastuvu.
4: Parartham refers to this particular object.
5: Adhe parabrahma tattvamu.
4: This is the very principle of parabrahman.
5: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmamu.
4: Dharma is based upon parabrahma tattva.
5: Mayopadi bhagavantudani antaru kani kaadu dharmopadi bhagavantudu.
4: It is said that God has the body of maya, but he doesn't have the
5: Kanukane
4: body.
5: Kanukane krishnudu dharma samsthapanaarthaya sambhavami yuge yuge annadu.
4: Dharma is the body of God, and therefore he has just said, for establishing dharma I come again and again.
5: Kanukane dharma swaroopudu bhagavantudu.
4: God is the very form of dharma.
5: Kanuka dharma managa విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
4: ధర్మం ఇస్ వన్ విచ్ ప్రూవ్స్ బ్రాడ్ నేచర్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
5: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
4: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
5: ఈ దేహంలో మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకో.
4: ది బాడీ ఆఫ్ మాయా. But he doesn't have the
5: body. Kanukane krishnudu dharma samsthapanaarthaya sambhavami yuge yuge annadu.
4: Dharma is the body of God, and therefore he has just said, for establishing

0: your feeling of personal individuality. Do not keep this body as the entire basis.
1: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
0: This is only a upadhi which you can see through your mortal eye.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
0: Broaden your vision, he commanded.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
0: When the vision becomes full of Brahman and the entire creation becomes full
1: of నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
0: When your vision is full of Dharma, the entire creation becomes Brahma for you.
1: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
0: If you want to see the entire creation as full of Brahma, your vision
1: నీ ధర్మం ఏమిటి?
0: Your vision must be
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
0: Individually, personally, you are a kshatriya.
1: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
0: Fighting and war, waging a war is
1: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
0: You need not invite battle.
1: కౌరవులే నీ కాలంత్రుకి కయ్యానికి సిద్ధమయ్యారు.
0: It is the Kauravas who have declared a war against you.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
0: My only command is you follow your duty.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
0: Even while performing your duty, obeying my command, you perform your duty.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
0: He has also proved the very form of Dharma.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తానే ధర్మం.
0: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
0: If fire does not have the power to burn, it is a coal, it is not fire.
1: మనసుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
0: Similarly, ice has the nature of
1: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
0: If it is not cold, you cannot call it ice.
1: అదే విధముగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
0: In the same way, death is natural for every human body.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
0: When it takes its natural form and shape, why should one be worried about it?
1: చక్కెరకు తీపి దాని సహజధర్మము.
0: It is natural taste and natural dharma for sugar.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
0: If it is
1: చక్కెర కాదు.
0: If sweetness is not there for sugar, it may be salt, but it's certainly not sugar.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో మంచుకు చల్లదనం ఎట్టిదో పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
0: Just as burning and is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితిని ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
0: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ఏ విధంగా నీవు ప్రవేశించాలి. ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
0: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
1: ఈ మోహములను నిర్మూలము గావించుకో.
0: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
1: నిర్మమో నిరహంకార సశాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు అటైన్ పీస్, యు విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
0: Do not give up God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
0: Do not disobey the command of the Lord.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
0: Recognize your humanity.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
0: All that is inherent in humanity is to destroy the maya.
1: మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN, man.
0: The other day Swami has just said మానవత్వం refers to MAN.
1: M అనగా మాయా రిమూవ్.
0: M stands for removal of maya.
1: A, atma, see.
0: A stands for seeing of atman.
1: N, nirvanam attain.
0: N stands for attaining nirvana.
1: Maya nirmulam gavinchi.
0: Removing, ruining, I mean destroying maya.
1: Daivani darshinchi.
0: Take darshan of God.
1: Nirvanam ane atma anandamulo leenam kavatame manavattam yokka kartavyam.
0: Merging in the joy of atman, that is the very duty of man.
1: Deenini pade pade neevu chintistura.
0: Repeatedly, again and again, you should contemplate on this.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
0: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.

0: పీస్ ఈజ్ ఇన్హెరెంట్ అండ్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: నీ ఎందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
0: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted vision.
1: బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
0: Extroverted vision only an animal has.
1: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
0: A man has introverted vision.
1: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
0: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
1: ఒకానొక సమయంలో,
0: once upon a time,
1: నారదుడు
0: నారద
1: ఎన్నో విద్యలను అభ్యసించి
0: ఆఫ్టర్ లెర్నింగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్
1: 64 విద్యలంతా అభ్యసించినాడు.
0: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ 64 టైప్స్ ఆఫ్ లెర్నింగ్
1: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ
0: ఈవెన్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దిస్ 64 స్కిల్స్
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు.
0: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆఫ్ ది అదర్
1: ఈ దుఃఖమును కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
1: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
0: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
0: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ది యూజ్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
0: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
1: ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్ళాడు.
0: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
0: సనత్ కుమారా టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
0: సనత్ కుమారా ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
0: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంక జగత్తులో.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ హావ్ నాట్ లెర్న్.
1: సనత్ కుమార్
0: హి సెడ్ సో ఫార్ సో గుడ్. వెల్ హ్యావ్ యూ లెర్న్ ఆత్మ విద్య?
1: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
0: హి సెడ్ ఎక్సెప్టింగ్ ది ఆత్మ ఎడ్యుకేషన్
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పి చెప్పాడు సనత్ కుమార్.
0: యూ కెన్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ ఇన్ ది నాలెడ్జ్.
1: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
0: When you catch hold of that particular thing by holding which you held out,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాత నేను సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
0: If you learn a particular thing by learning which you will have learned everything else, then only you would have learned.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఒక గ్రామంలో
0: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్
1: ఇరుగు పొరుగు ఇంటిలో
0: ఇన్ ద నైబర్ హుడ్
1: పెళ్లి ప్రారంభమైంది.
0: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
0: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
0: అమ్మా వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
0: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళనంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
0: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
0: The cooks have come from South Kerala, Mangalore Brahmins have come.
1: Meeru kodanu maa inti bhojananiki raavali.
0: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meeru chudali.
0: You should just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
0: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
0: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
0: And this lady said, well, that is not yet fixed.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
0: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
0: వితౌట్ ఫిక్సింగ్ ద బ్రైడ్ గ్రూమ్ హూమ్ ఆర్ యూ గోయింగ్ టు జస్ట్ మ్యారీ?
1: అదే విధంగానే మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
0: ఇన్ ద సేమ్ వే వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
1: స్టఫ్. కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదునికి బోధించాడు.
0: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: ఈ నాడు మానవుడు
0: టుడేస్ మ్యాన్
1: రాగద్వేషములకు గురి కావచ్చు.
0: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్
1: మమకార అభిమానములతో కూడటం చేత
0: He is also subject to possessive nature and
1: తాను ఏం చేస్తున్నాడు
0: వాట్ హీఈస్ డూయింగ్
1: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో
0: ఇన్ వాట్ స్టేట్ హీఈస్
1: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు
0: హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్
1: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు
0: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్
1: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు
0: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేట్
1: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్
1: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు
0: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్
1: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు
0: హీ థింగ్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు
0: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు
0: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్
1: ఎవరు దీనికి సృష్టికర్తనో
0: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్
1: ఎవరు దీనికి రక్షణకర్తనో
0: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఎవరు దీనికి యజమానుడో
0: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్
1: ఎవరు దీనికి నాథుడో
0: హూ ఎవర్ ఈస్ ది
1: ఎవరు దీనికి పితనో
0: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్
1: అతనికి ఈ అధికారం ఉండాలి
0: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్
1: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు
0: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి
0: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ
0: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ
0: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ
1: మానవుడు బలహీనుడు కారాదు
0: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత
0: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్
1: కష్టములు
0: వెన్ దెర్ ఆర్
1: నష్టములు
0: సారోస్
1: బాధలు
0: పెయిన్
1: విచారములు
0: వరీస్
1: మనకు పరీక్షా ఘట్టములు
0: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్
1: మన ఎందుకున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము
0: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్ ఆఫ్
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను నీ ధైర్యమును నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్ వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ఉన్న ప్రయోజనం కాదు
0: దెర్ ఇస్ నో యూజ్ నియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన
0: That is why Vemana has given a very good
1: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu
0: It is the fools who will not be able to recognize their own mind after learning all types
1: enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu
0: whatever learning one might have a mean person will not be able to have good
1: tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu
0: after learning a lot of education there could be only arguments and counter arguments
1: chadugu chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu vali unnadu
0: what is the use of studying so much which does not have any value at all it is better we learn which does not have depth
1: kanuka chaavuleni chaduvu emiti
0: what is that education which does not have
1: depth adhe aatma chaduvu
0: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
0: It does not have death.
1: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
0: As there is no birth, there is no death also.
1: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
0: Every object which has birth, there is modification.
1: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది.
0: This entire world has a particular form.
1: ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు.
0: As it has a form, there will be a change and there will be modification.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి ఒక పరిస్థితిని మనం పొందగలుగుతాం
0: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు
0: ఏ పర్టికులర్ పర్సన్ ఏ విలేజర్ హూ వాజ్ అ లిటిల్ ఇగ్నోరెంట్ హీ వాంటెడ్
1: ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు
0: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్
1: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు
0: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్
1: బా ఇది ఎంత పెద్దది ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
0: షీ వాజ్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్ అండ్
1: మనిషి కూడాను ఆ రైలు పైన కమ్మీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
0: షీ వాజ్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
0: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హాడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
1: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
0: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాప ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
0: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్,
1: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
0: All those people, he also entered the train along with so many passengers. The passengers kept the luggage in the train.
1: ఎవరి పాటికి వారు సీటు పైన పడుకున్నారు.
0: They began relaxing in the seats.
1: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
0: How cruel these passengers are.
1: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
0: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
1: Endukante na baru daniki em artham ivakoodu anukunnadu.
0: He kept the entire luggage on his own head thinking
1: na samanu nene em ostunnanani bhraminchadu paapam.
0: He deluded himself that he was carrying all his luggage.
1: Evaro pakkana unnatundi vyakti hetcharinchadu emitayya nee avastha nee samanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
0: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
1: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నాను అన్నాడు.
0: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage.
1: నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటిది ఈ రైలు, నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
0: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్, బై కీపింగ్ ది లగేజ్
1: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
0: హి హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హి డస్ నాట్ హావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
1: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉంటున్నాయి.
0: ఇన్ ద సేమ్ వే అర్జున, యూఆర్ హావింగ్ డిఫరెంట్,
1: గొప్ప విద్యావంతుడవే,
0: యూఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: ఇన్ని నిగ్రహం కలగాడవే,
0: యూ హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
0: యూ హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్.
1: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
1: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
1: దేహము నీవు కాదు,
0: యు ఆర్ నాట్ ది బాడీ,
1: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
0: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
1: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి,
0: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
1: దేహము కర్మతో చేరినటువంటిది,
0: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్
1: కర్మ. ఫలితమే ఈ దేహము,
0: బాడీ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
1: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
0: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్, ఇట్ ఇస్ నాట్
1: కర్మణ్యేవ అధికారస్య. యు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
0: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
0: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
1: లెమ్ము,
0: గెట్ అప్, అరైజ్.
1: లెమ్ము ధనుంజయ,
0: అరైజ్ ఓ ధనుంజయ.
1: ఇది బలీయము,
0: ఫేట్ ఈస్ వెరీ,
1: న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
0: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
1: నశించు స్వార్థము,
0: సెల్ఫిష్నెస్
1: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
0: దిస్ ఇస్ ది
1: ధర్మిక
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
1: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
0: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
1: అంత్యమున్న పిండమిను దిక్కుగలగరట ప్రారంధములు ఏమిటో.
0: అట్ ద ఎండ్ ఇస్
1: నా యాజ్ఞను నీవు శిరసావహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
0: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
1: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
0: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
1: rites.
0: What is the reason for this?
1: Dhritarashtrani biddalu.
0: Because these are the children of
1: Dhritarashtram. Iti Dhritarashtram. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్ర.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హిజ్ అస్ హిజ్.
1: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
0: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
1: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
1: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
0: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ ఇన్ యూ.
1: అజ్ఞానము,
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే కానీ ఈ జ్ఞానం ఇందులో ప్రవేశించదు.
0: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
1: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
0: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
1: హృదయముందు దేహమందు,
0: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
1: జీవుడుండు దేహమందు,
0: ది ఇన్వెలర్ ఈజ్ ఆల్సో ఇన్ ద బాడీ.
1: హృదయమందు దేవుడుండు,
0: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
1: రెండు కూడి ఆటలాడి
0: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టు
1: ఒకరినొకరు వీడుచుందరు.
0: దే విల్ బి లీవింగ్ సెపరేట్.
1: ఆటలాట బొమ్మలాటలు ఆడించే
0: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
1: సూత్రధారి ఒకడు కలడు.
0: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
1: మంచి చెడ్డ బొమ్మలుండు.
0: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి.
1: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
0: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
1: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు. ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ద ఇన్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ, దేర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ద హార్ట్ బాడీ.
1: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
0: యు ఆర్ ఎంజాయింగ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది బాడీ. ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ అట్ ఆల్ దేర్ ఆల్
1: పర్సన్. దేహభ్రాంతిని దూరం చేసి
0: ఇఫ్ యు రిమూవ్ ది డెల్యూషన్
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానములో
0: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ అబౌట్ ది యూనిటీ ఆఫ్ జీవ
1: నిత్యానందమును అనుభవించమన్నాడు.
0: యూ హావ్ టు ఎంజాయ్ ది ఎటర్నల్ బ్లిస్,
1: బ్రహ్మానందములో చేరమన్నాడు.
0: ఎంటర్ ఇన్ టు ది ఆనంద
1: అద్వైతానందాన్ని అర్థం చేసుకోమన్నాడు.
0: అండర్స్టాండ్ ది ఆనంద ఆఫ్ అద్వైత.
1: ఈ విధంగా బోధించి కట్టకడపటికి అతనికి ఒక విధమైనటువంటి స్థిత ప్రజ్ఞ దృష్టిని అందించాడు.
0: After teaching in this particular way, he has been able to impart the
1: knowledge. Sthita prajna lo undinatuvanti pradhana lakshanalu ekatma bhavame.
0: Feeling or a sense of same entity all over, this is the
1: indriyalaku ematram kuda nu vasham kaaka.
0: Not being subject to the senses,
1: samadhi chittudai,
0: having a heart of
1: sukadukkamulanu,
0: sorrow and joy,
1: mana abhimanamulanu,
0: attack,
1: ninda stitulanu,
0: censure and praise,
1: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
0: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆఫ్
1: యు అన్ని ఇప్పుడు నువ్వు భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
0: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
1: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు.
0: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ.
1: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు శిరసావహించమన్నాడు.
0: యూ బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్, హీ సెడ్.

0: ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు, కవితా కృష్ణమూర్తి గారు, ఇండియన్ క్లాసికల్ అండ్ ఫ్యూషన్. ఇందులో విశేషం ఏమిటంటే భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి 80వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి స్టూడెంట్స్ 80 మంది ఇందులో పాల్గొనడం ఒక విశేషం.
1: Bhagawan Baba, we are fortunate and grateful and so blessed to be here to celebrate the 80th birthday in your divine presence. We have dreamt about this and we are so fortunate, so happy. Me and my colleagues, friends, we are all here to do two short pieces. One, I'll start with Vathapi Ganapatim, one of the most famous composition by Muthuswami Dichatar in Amsadvani Raga. Following that, there'll be a special composition which we are offering to your lotus feet along with Sri Satya Sai Institute students. Thank you.

ఇప్పుడు స్వామి గారి కోసం, మనందరి కోసం రిచా శర్మ గారు ఒక డివోషనల్ వోకల్.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In olden days, people might not have good amenities and conveniences, but they led their life with self-confidence. In this modern age, though science and technology has progressed and man is more comfortable in many ways, still there is no peace and security. Why is it so? Let us listen to Swami's answer for this.
2: Prachina karam nandu ye shakti samarthyamu lekapoyinappatikini atma vishwasamu gattiga nunchukoni అట్టి ఆత్మజ్యోతిని వెలిగించుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
3: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ దే మే నాట్ హ్యావ్ మెనీ అబిలిటీస్ అండ్ కెపాసిటీస్ బట్ దే లెట్ దేర్ లైఫ్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యావ్ లిట్ అప్ ది లైట్ ఆఫ్ ది స్పిరిట్.
2: కానీ దురదృష్టవశాత్తు కలియుగం నందు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అయిపోయి మహాఘనుడిగా పేరు పొందినటువంటి వాడుగా ఉండినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నటువంటి వాడిగా ఉండినప్పటికీ, సర్వసుఖమును అందించుటకు సమర్థుడై ఉండినప్పటికీ శాంతి భద్రతలు లేవు.
3: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి, ద సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ ప్రోగ్రెస్డ్, మ్యాన్ ఇస్ షూర్ ఆఫ్ ఆల్ హిస్ అఫ్లూయెన్స్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, కెన్ బి కంఫర్టబుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, బట్ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
2: ఇట్టి సుఖశాంతులకు దూరమైపోవడానికి కారణమేమిటి?
3: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
2: కావలసినంత చదువు ఉంటుండాలి.
3: హి హస్ గట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
2: కావలసినంత ధనం ఉంటుండాలి.
3: అండ్ హీస్ రిచ్ ఎనఫ్.
2: కావలసినంత యోధాశక్తి ఉంటుండాలి.
3: ఈస్ ఇంటెలిజెంట్ టు.
2: కావలసినంత మేధాశక్తి ఉంటుండది.
3: ఈస్ అన్ ఇంటెలెక్చువల్.
2: కానీ శాంతి భద్రతకు దూరమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
3: మ్యాన్ టుడే ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
2: ప్రతి కుటుంబమునందు కూడాను ఇలాంటి చదువులు లేకపోలేదు.
3: ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ దేర్ ఆర్ ఎడ్యుకేటెడ్,
2: ఇలాంటి మేధావులు లేకపోలేదు.
3: దేర్ ఆర్ ఇంటెలెక్చువల్స్ ఇండీడ్.
2: కానీ ఇలాంటి ధనవంతులు లేకపోలేదు.
3: దేర్ ఆర్ రిచ్ పీపుల్ ఆల్సో.
2: కానీ ఇన్ని ఉండి కూడాను
3: విత్ ఆల్ దిస్
2: వీరికి సుఖశాంతులకు లేకుండా పోవడానికి కారణమేమిటి?
3: వాట్ ఇస్ ద రీజన్ దట్ దే డోంట్ ఎంజాయ్ పీస్ అండ్ సెక్యూరిటీ?
2: దశరథుడు మహా గొప్ప విద్యావంతుడు.
3: దశరథ ఈజ్ హైలీ
2: మహాసూరుడు, వీరుడు, గనుడు.
3: ఈజ్ అ వారియర్, ఈజ్ వన్ ఆఫ్ కరేజ్ అండ్ వేల.
2: ఇంకా ధనమునందున అతనికి సాటి ఎవరూ లేరు.
3: నన్ కెన్ ఈక్వల్ హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ.
2: ఇటువంటి విద్యతో కూడి, ధనంతో కూడి సర్వసౌఖ్యములను అనుభవించుతూ ఉండినటువంటి ఈ దశరథనకు కట్టగడపటికి ఈ దుర్గతి పట్టడానికి కారణమేమిటి?
3: దశరథ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్, అఫ్లూయెన్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, హౌ ఇస్ ఇట్ దట్ హి హస్ కమ్ డౌన్ టు సాడ్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
2: ఈనాటి పరిస్థితులు కూడాను ఈ విధంగానే ఉంటున్నవి.
3: ద ప్రెసెంట్ పొజిషన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఇన్ ద సేమ్ వే.
2: ఇంటిలో నాలుగు కుటుంబాలుగా చేరి ఉండినప్పుడు,
3: వెన్ దేర్ ఆర్ పీపుల్ ఎట్ హోమ్,
2: ఏమాత్రం కూడాను సహన సాధుభూతులు లేకపోవటం,
3: దేర్ ఇస్ నో కోఆపరేషన్, దేర్ ఇస్ నో కోఆర్డినేషన్.
2: ఈ సహన సానుభూతులు కోల్పోవటమే ఈ దుఃఖములకు మూల కారణం.
3: ద ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద ల్యాక్ ఆఫ్ ఫర్బేరెన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ప్రజెంట్ సిచ్యువేషన్.
2: ఈ సహన సానుభూతులు కోల్పోవడానికి కారణమేమిటి?
3: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద లాస్ ఆఫ్ దీస్ టూ?
2: స్వార్థమును పెంచుకోవటము.
3: People are selfish.
2: స్వప్రయోజనం కోసమని ఈ మేధస్సును ఉపయోగపెట్టుకోవటము.
3: They make use of intellect for self-interest.
2: ఈ విద్యలన్నీ కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రాకులాడటము.
3: All the knowledge is used for selfish gain.
2: దీనివల్లనే ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు.
3: Man is ruining his sacred life.
1: Sai Ram, you just heard a divine droplet. A small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
4: We now present a musical offering rendered in the Divine Presence by youth from New Jersey on July 18th, 2002.

وَلِيٌّ